శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 1వ తేదీ, బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా సమర్పణ శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి

సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో పుట్టపర్తి నారాయణాచార్యుల కీర్తనలు మరియు సన్నిహిత గీతాలు వింటారు. ముందుగా పుట్టపర్తి నారాయణాచార్యుల కీర్తనలు

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. నేల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా ఆరోగ్య హానికరమైన పదార్థాలు పెరిగిపోతున్నాయి. పురుగుమందుల వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విషప్రభావానికి గురి అయి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. పశుపక్ష్యాదులకు, పెంపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగిస్తోంది. తేనెటీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పద్ధతుల్ని పాటిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ విధానాల్ని పాటించుకుంటూ మనం కనుక ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ద్వారా అధికోత్పత్తితో పాటు నాణ్యమైన ఉత్పత్తులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో సాధించవచ్చని రుజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేది మన ముందున్న పెద్ద సమస్య. దీనిమీద విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశానికి గాని రాష్ట్రానికి గాని సేంద్రీయ వ్యవసాయం కొత్త కాదు. 70 నుండి 80 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేసినది సేంద్రీయ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రీయ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైనా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఇప్పుడు మరలా సుస్థిర వ్యవసాయం గురించిన అవగాహన రైతుల్లో కలిగించాలి. కేవలం సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి పంటలను పండించే విధానమే సేంద్రీయ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, కలుపు మందుల వాడకం ఎంతమాత్రం పనికిరావు. చివరకు రసాయనాలతో విత్తన శుద్ధి కూడా సేంద్రీయ వ్యవసాయంలో నిషిద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయటమే సేంద్రీయ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితిలోనూ వినియోగించటానికి వీల్లేదు. జీవ సంబంధ పద్ధతులు, యాంత్రిక పద్ధతులను మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం మాత్రం కాదు. సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడటం, అలాగే అన్ని రకాల సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమికీటకాలు, తెగుళ్లు మొదలైన వాటిపై వృక్ష

బంధ జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సేంద్రీయ ఎరువులు రెండు రకాలుగా ఉంటాయి. స్థూల సేంద్రీయ ఎరువులు, చిక్కటి సేంద్రీయ ఎరువులు. స్థూల సేంద్రీయ ఎరువులు అంటే ఏమిటంటే, స్థూల సేంద్రీయ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వల్ల నేల భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ కూడా స్థూల సేంద్రీయ ఎరువులు అంటారు. అలాగే చిక్కటి సేంద్రీయ ఎరువులు అంటే స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలుంటాయి. ఉదాహరణకి గింజల నుండి నూనె తీయగా మిగిలిన పదార్థం అంటే వేపపిండి, ఆముదం పిండి, లేకపోతే ఈ నువ్వు అట్టలు, ఇలాంటివన్నీ కూడా చిక్కటి సేంద్రీయ ఎరువులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో సేంద్రీయ ఎరువులుగా చెరకు మడ్డి, ఫిల్టర్ మడ్డి అంటారు దీన్ని, వర్మి కంపోస్టు, ఇవి అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశువుల పేడ ఎరువును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుంచి పోసుకుని రావాలి. 1 గజం భాగంలో సుమారు 6 అడుగుల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతి నిండా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత మట్టితో కప్పాలి. ఆ తర్వాత ఇది 3 నుండి 4 నెలలకు చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అలాగే బయోగ్యాస్ ఎరువుని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేసుకోవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కూడా కలిగిస్తోంది. తర్వాత కంపోస్టు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలు, పంటల అవశేషాలు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేరుస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 65 మీటర్ల ఎత్తు వరకు నింపాలి. పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రీయ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. కోళ్ల ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. సాలీన సుమారు 7 లక్షల టన్నుల కోళ్ల ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ల నుండి 1 సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. కోళ్ల ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి లేదా కుప్పగా పోసి తగిన విధంగా భద్రపరిచి బాగా చివికిన తర్వాత వాడుకోవాలి. దీనివల్ల పోషక విలువలు పెరుగుతాయి. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత గొర్రెల మేకల ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే, గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులతో భద్రపరిచి పొలానికి వేసుకోవచ్చు. ఈ జీవాల మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. అలాగే పచ్చిరొట్టె ఎరువును ఏ విధంగా చేసుకోవచ్చంటే, నేలకు తగినంత సేంద్రీయ పదార్థం అందించడానికి పచ్చిరొట్టె ఎరువుల వాడకం సులువైన చవకైన పద్ధతి. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్టెకు బాగా పనికొస్తాయి. వీటిలో జీలుగా, జనుము, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పూతకు వచ్చే సమయంలో వీటిని నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవటాన్నే పచ్చిరొట్టె ఎరువు అంటారు. దీనిని గ్రీన్ మెన్యూరింగ్ అని కూడా అంటారు. ఈ విధంగా రైతు సోదరులు

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం కొలకలూరి ఇనాక్ గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య విమర్శ కొలకలూరి ఇనాక్ శ్రీమతి వల్లి వెంకటలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఎస్ జోగినాయుడు. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 9:45 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:00 దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీ పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్. అనంతరం రావో అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకున్న కార్యక్రమంలో ఆచార్య తుమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తుమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1:10 చిత్రగీతాలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం చెట్లు వనాలు పరిరక్షణ విశేషాలు వింటారు. అనంతరం లలిత గీతాలు. 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 మృత్యకటికం నాటకం నుండి గురించి వివరణ వింటారు. 3వ అంకం ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 4:45 జానపద గీతల కార్యక్రమంలో డాక్టర్ ఏ కోదండరామయ్య గారు పాడిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో హఠాన్ మరణాలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో పశువుల దాణా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. అనంతరం మిరపలో

సంరక్షణ చర్యలు విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అమాంగ్ స్టూడెంట్స్ డాక్టర్ రాజేష్ లంకపల్లి గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 అర్ధనారీశ్వరం నాటికి వింటారు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాద్య కచేరి వింటారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:45 ఆపాత ముద్రాలు, 11:10 రేపటి ప్రసారాలు విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. కార్యక్రమ వివరాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 58వ శ్లోకం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి

మచ్చిత్తః. బుద్ధిని నా మీద నిలుపుకుని నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించినట్లయితే, మత్ప్రసాదాత్ నా అనుగ్రహం వలన సర్వ సమస్తమైన దుర్గాణి సంసారబంధహేతువులైన కష్టాలను తరిష్యసి అంటే దాటిపోగలవు. అథ అలా కాకుండా త్వం నీవు అహంకారాత్ నేనే పండితుడిననే గర్వంతో, నశ్రోష్యసి చేత్ నా మాట గనక వినకపోతే, వినంక్ష్యసి మోక్షాన్ని అందుకోలేక భ్రష్టుడవు అయిపోగలవు. మచ్చిత్త సర్వదుర్గాణి

అర్జున, నేను చెప్పినట్లుగా నీవు నీ బుద్ధిని నా మీద నిలబెట్టి నీ స్వధర్మాన్ని ఆచరించినట్లయితే నా అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానితో నీవు నీ సంసారంలో ఉండే కష్టాలను, సంసార బంధానికి హేతువులైన కష్టాలను కూడా దాటిపోగలవు. అలా కాక నేనే పండితుడనని గర్వించి నా మాట పెడచెవిన పెడితే నీకు మోక్షం అందనే అందక అన్ని విధాలా భ్రష్టుడివే అయిపోతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

భారతదేశంలో సమస్యలకు కొదవలేదు. హరిజనత్వమే అన్నంత సమస్య, సంతానానికి వారసత్వం అంటూ సమాజంలో దగాపడ్డ దళితుల వేదనామయ జీవిత యథార్థగాథలను తన అక్షరశరాల ద్వారా యావత్ ప్రపంచానికి బహిర్గతం చేసి వారిలో చైతన్యాన్ని నింపిన విద్యాశీలి, కవి, రచయిత, విమర్శకుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి, కళాసరస్వతి, సాహితీ సామ్రాట్, పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కొలకలూరి ఇనాకు గారు. గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939 జులై 1 రామయ్య విశ్రాంతమ్మ దంపతులకు నిరుపేద కుటుంబంలో జన్మించారు వీరు. వీధిబడిలో చదువుకోవడానికి కూడా కట్టుబాట్ల శృంఖలాలు విధించిన నాటి సమాజపు పోకడల నిగ్గుతేల్చాలని పసివయస్సులోనే కంకణం కట్టుకున్న సమాజ సంస్కర్త. దాని ఫలితమే 1954 అంటే తన 15 వయస్సులోనే వీరి కలం వెలువరించిన లోకం పోకడ ఉత్తరం అనే కథానికలు. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు అప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్ అంటూ అణగారిన బ్రతుకుల వేదనను కవిత్వంలో మన కళ్ళ ముందుంచిన పద్మభూషణ్ కవికోకిల శ్రీ గుర్రం జాషువా వీరికి దైవ సమానుడు. ఇనాకుగారు కవిగా మారడానికి వారే ఆదర్శం. సమాజంలో ప్రజల మధ్య స్వార్థపరులచే సృష్టింపబడిన భౌతిక అంతరంగ అసమానతల వాస్తవాన్ని సాహిత్యం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని వారి సంకల్పం. నవయుగ కవి చక్రవర్తి స్ఫూర్తితోనే పద్యాలు రాసేవారు కొలకలూరివారు.

కలం నుండి జాలువారాయి. ఒక్కొక్క ప్రక్రియకు సంబంధించి సుమారు 10 నుండి 15 రచనలు చేశారు వీరు. దళితుల జీవితం, స్త్రీల జీవితం, బహుజనుల జీవితం, మైనారిటీల జీవితం, గిరిజనుల జీవితం, పేదల జీవితం, మానవత్వం అనే అంశాల ప్రాతిపదికగా వీరి రచనా వ్యవసాయం సాగింది. స్వల్పంగా బాల సాహిత్యం, ప్రసంగ వ్యాసాలు మనకు దర్శనమిస్తాయి. ప్రక్రియ ఏదైనా, అందులోని వస్తువు మాత్రం అణగారిన అమాయక జీవుల అంతరంగ వేదనలే. రేయింబవళ్ళు రెక్కల కష్టంతో ఈ ప్రపంచానికి భోజనం పెడుతూ తాను మాత్రం నిత్యం భుక్తికి వెతుక్కునే దగాపడ్డ దళితుని వేదనామయ జీవిత సత్యాలే. అసలు దళితుని జీవిత కష్టాలు దళితుడికి తెలిసినట్లుగా ఇతరులకు తెలియదు. ఇతరులు రాసినా అవి కేవలం దళితులపై సానుభూతి, జాలి, దయా చూపుతూ వ్రాయబడినవే కాని అనుభూతికి అక్షరరూపాన్ని ఇచ్చినవి కావు అనేది యథార్థం. ఎలాగైతే అనుభవించిన స్త్రీకి మాత్రమే ప్రసవ వేదన స్థాయి తెలుస్తుందో, అలాగే పీడిత ప్రజల జీవితాలలో చోటు చేసుకున్న అనుభవాలు, అనుభూతులు, ఆక్రందనలు, ఆవేదనలు, ఆవేశాలు వారు మాత్రమే యథార్థంగా చెప్పగలుగుతారు. అసలు జీవితాన్ని వైమర్శిక దృష్టితో చూడగలగాలి. దళితుల జీవితాలతో పరిచయం లేని వారు వారి బాధలను, సమస్యలు మన కళ్ల ముందు ప్రత్యక్షీకరించలేరు. స్వయంగా కష్టాలను అనుభవించి వ్రాయలేరు. కనుక అలాంటి వారు పాక్షిక సత్యాన్ని మాత్రమే చెప్పగలుగుతారు. వేమన, గురజాడ, గరిమెళ్ళ వంటి వారి కవితలు, మంగిపూడి వారి నిరుద్ధ భారతం మొదలుకొని తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారి హేలావతి, వెంకటపార్వతీశ కవుల మాతృమందిరం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి, ఆళ్వార్స్వామిగారి ప్రజల మనిషి, విశ్వనాథవారి జాయపసేనాని, అడవిబాపిరాజుగారి నరుడు, ఎన్జి రంగా హరిజన నాయకుడు వంటి దళితేతరుల దళిత రచనలు కేవలం సానుభూతితో రాసినవే. కాని అనుభవైక వేద్యంగా దళితుల ఆవేదనల్ని ఆవిష్కరించినవి కాదు. వాటిలో అగ్రవర్ణ దృక్పథమే కాని దళిత స్పృహ లేదు అనేది ఆచార్య ఇనాక్ గారి నిశ్చితాభిప్రాయం. దళితులైన వారు రాసే కవిత్వం 2 పాయలుగా సాగుతోంది. వర్తమాన ప్రపంచమంతా శ్రమ విభజనను మాత్రమే చూసింది. కానీ భారతదేశంలో మాత్రం శ్రామికుల విభజన జరిగింది. శరీర శ్రమపై ఆధారపడిన వారు శూద్రులుగా, పంచములుగా, దళితులుగా పరిగణింపబడ్డారు అని విశ్లేషించి చూపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను పీడితులు ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కొనసాగించాలి అంటూ విప్లవపదాన్ని నిర్దేశించిన మార్క్స్, లెనిన్ల కార్యాచరణను సమన్వయించే దృక్పథాన్ని నేటి దళిత కవిత ప్రధానంగా ప్రదర్శిస్తున్నది అన్న డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారి మాటలు అక్షరసత్యాలు. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం అనే రచనలో దళిత సాహిత్యం గురించి ఆచార్య ఇనాక్ గారు ఇలా అంటారు. అంటరానితనానికి గురై 3 సహస్రాబ్దాలు జైల్లో బతికి పంచములని పిలవబడ్డ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్లే దళితులు. వాళ్లదే దళిత సాహిత్యం. బ్రాహ్మణవాదాన్ని, మనువాదాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ సర్వమానవ సమతావాదాన్ని ఆకాంక్షించటమే దళిత సాహిత్య మూలసూత్రం అని చెప్తారు. ఈ సూత్రం మీదే వీరి సాహితీ వ్యాసంగమంతా నడిచింది అనేది అక్షరసత్యం. వీరు రాసిన రచనలకు పేర్లు పెట్టడంలోనే అణిచివేయబడిన, అణగదొక్కబడిన అమాయకుల ఆక్రందన ఉంది, ఆక్రోశం ఉంది. ఆ అమాయకులు అనంత అవమానాల వారాసి నుండి బయటపడాలనే తపన ఉంది. అందుకే వారి నాటకాలన్నిటిలోనూ విధాభరిత జీవితాలలో తాము చేయని పాపానికి నిత్యం శిక్ష అనుభవిస్తున్న బలహీనుల అర్తనాదాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. చెప్పులు, ఆది ఆంధ్రుడు, కన్నీటి గొంతు, నిశ్శబ్ద స్వరం వంటి కవితలు, ఊరభావి, తలలైనోడు, కాకి వంటి కథలు మరియు అనేక కథా సంపుటాలు మనలాంటి మనిషి, మునివాహనుడు, దిక్కులేనుడు, నిర్భయము, సమానత్వం, న్యాయం, దర్శనం, కూలీ వంటి నాటకాల పేర్లలోనే రచయిత చెప్పదలుచుకున్నది, రచయిత ఆశిస్తున్నది మనకు స్పష్టంగా విశదమవుతుంది. ఇక నవలలు, వ్యాసాలు మాట అలా ఉంచితే విమర్శకుడిగా ఆచార్య ఇనాక్ గారి స్థానం ప్రత్యేకమైంది. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, తెలుగు విమర్శనం, జానపద సాహిత్య విమర్శనం, సాహిత్య దర్శిని, సమీక్షా సాహిత్యం, పీఠికా సాహిత్యం, శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం వంటి రచనలు పరిశోధకులకు
వర్ధమాన విమర్శకులకు ఒక నూతన దృక్పథాన్ని దృక్కోణ

అని కలిగింపచేస్తాయి. సాహిత్య విమర్శ వ్యాస సంకలనం నవల మీద, కథానిక మీద సంక్షిప్తంగా సమగ్రంగా వీరి ఆలోచనా తరంగాలు సాగాయి. ఈ గ్రంథంలో నవలపై విమర్శ వ్యాసాన్ని రాస్తూ ఆంధ్రదేశంలో మనిషి, కులం, మతం, వర్ణం, వర్గం, దారిద్ర్యం, సంపన్నత వంటి అనేక సంఘర్షణాత్మక వ్యవస్థల మధ్య జీవిస్తాడు. స్త్రీ పురుష సంబంధాలు, మానవ సంబంధాలు, అతడి ప్రవృత్తిని, నివృత్తిని, ప్రవర్తనను, కార్యశూర్యతను నిర్దేశిస్తాయి. లైంగిక స్వభావం, శ్రామిక జీవనం, మేధోపరమైన తత్వం అతన్ని నడిపిస్తాయి అంటారు. ఒక్కోసారి లొంగిపోతాడు, ఒక్కోసారి పొంగిపోతాడు, తిరగబడతాడు, ఒక్కోసారి సాధిస్తాడు, ఒక్కోసారి ఓడిపోతాడు. సమాజంలో చోటు చేసుకునే అనేక సన్నివేశాలు, సందర్భాలలోని ఇలాంటి మానవ సంఘర్షణలను విశాల ప్రాతిపదిక మీద చూపించగల శక్తివంతమైన సాహితీ ప్రక్రియ నవల అని పేర్కొంటారు. తెలుగులో చారిత్రక నవలల నుండి అనువాద నవలల వరకు అనేక రకాలైన నవలలు, నవలా రచయితలు, నవలా వస్తువు, నేపథ్యాలు తనదైన దృష్టికోణంలో ఈ వ్యాసంలో ఆవిష్కరిస్తారు. దళితుల కష్టాల గురించి వ్రాస్తున్నామనే భ్రమ కల్పించి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, స్త్రీ స్వేచ్ఛ అనే పేరుతో నవళ్లు వ్రాసి అందులో ఆ స్త్రీలకు కల్పించలేకపోయిన జీవిత భద్రతను ఆయా నవల్లోని పాత్రలను ఉటంకిస్తూ నిరూపిస్తారు డాక్టర్ ఇనాకు గారు. పేదవాడి పెదవి విరుపులు, మధ్యతరగతి మందహాసాలు, ధనవంతుడి భావదారిద్ర్యాలు, స్త్రీ పురుషుల అనుబంధాలు, సంబంధాలు, వివాహ కుటుంబ వ్యవస్థలు, కట్టుబాట్లు, చొరబాట్లు మూల వస్తువులుగా సాగిన తెలుగు కథానిక క్రమ పరిణామాన్ని వాస్తవ దృష్టితో విశ్లేషిస్తారు ఈ గ్రంథంలో డాక్టర్ శ్రీ ఇనాక్ గారు. గురజాడవారి దిద్దుబాటు నుండి ఆధునిక నాగరిక సమాజపు పోకడలతోటి సాగే కథానికల క్రమ పరిణామాన్ని స్పష్టంగా తెలియజేస్తారు ఈ వ్యాసంలో. చిన్నయ్య సూరి, జీవి కృష్ణారావు, డాక్టర్ సి నారాయణరెడ్డి, బోయి భీమన్న, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు వంటి వ్యాకరణవేత్తలు, రచయితలు కవులను గురించి నవలా కథానికల స్వరూప స్వభావాలు, ఆయా రచయితలు వారి దృష్టికోణాలు, అంతరంగ దృక్పథాలు, అలాగే జానపద సాహిత్యం, మధుర కవిత్వం, వలస రచయితలు వారి సాహిత్యాలు మొదలైన అనేక అంశాలను గురించిన 28 వ్యాసాల సమాహార విమర్శనా గ్రంథమిది. మాతృభాషలో విద్యాబోధన అనే వ్యాసంలో విద్యార్జనకు జ్ఞానమే పరమప్రయోజనం అనే భావన తొలగి ధనార్జనే పరమావధిగా మారటమే మాతృభాషలో విద్యాబోధనకు అవరోధంగా మారింది అంటారు వీరు. అలాగే దేశీ సాహిత్యం మౌఖిక సాహిత్యంగా ప్రసిద్ధమైన జానపద సాహిత్యం, జానపద విజ్ఞానం, జానపద కళల మధ్య ఉన్న తేడా ప్రధానంగా నాటి పేదవాడి, శ్రామికుడి జీవన ఆలోచనా సరళి, ఆచార సంప్రదాయాలు, నీతి నియమాలు తెలుసుకోవటానికి ఆధారమైన జానపదాన్ని సమీక్షించుకోవలసిన అవసరాన్ని, దానికై వ్యక్తి మరియు వ్యవస్థల బాధ్యతలను గురించి ఆచార్య ఇనాక్ గారి భావాలు అత్యంత ప్రాచీనమైన సాహిత్యంపై వీరికి గల మక్కువను మనకు తెలియజేస్తుంది. అందువలనే వీరు జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను ప్రతిపాదించారు. ఇక ప్రబంధాలలో ఒకటైన వసుచరిత్ర గురించి వీరు చేసిన పరిశోధన ఒక ప్రత్యేకం. ఆ ప్రబంధ స్రష్ట పేరు శుభమూర్తి, శూద్రకవి, కులం పేరుతో భట్టుమూర్తి అయ్యాడు. నేను దళితుడిని, పీడితుడిని కావటాన ఆయన దుఃఖం నాకు వినిపించింది, ఆయన కన్నీటి తడి నాకు కనిపించింది. ప్రాచీన సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుండే చూచే విధానం మారాలి అంటూ వ్రాసిన వ్యాసం ఒక సాహిత్య విప్లవం. మునివాహనుడి కథ, వెనుక కథ అనే పేరుతో వ్రాసిన వ్యాసం వైష్ణవ సాంప్రదాయంలోని దాసానుదాస ప్రవృత్తి తత్వం, శ్రీరంగనాథుడి పరమభక్తాగ్రగణ్యుడు పంచముడైన తిరుప్పాల్ భక్తితత్పరత, సారంగముని పంచముడికి వాహనమైన నేపథ్యాన్ని సుబోధకంగా వివరించారు. తెలుగులో మొట్టమొదటి దళిత గేయంగా ప్రసిద్ధినందిన 1909 ఆంధ్రభారతి పత్రికలో ప్రచురితమైన అజ్ఞాత కర్తృకమైన మాలవాండ్ర పాటలో అసమానతలను ప్రశ్నించటం, తమలో లోపాలను ఎత్తిచూపిన వైనం గురించి ఆచార్య ఇనాక్ విశ్లేషణ విజ్ఞానదాయకంగా సాగుతుంది. ఈ దేశం అంటే వీరికి ప్రాణం. దేశాభివృద్ధికి ఏం కావాలనేది కూడా వీరు సూక్ష్మ విమర్శన దృష్టితో చూస్తారు. దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే ఇక్కడ ఉన్న 100% మంది ప్రజల శ్రమశక్తిని, అది భౌతికమైన మేధోశక్తి అయినా, పూర్తిగా ఉపయోగించగలగాలి. కొందరిని అస్పృశ్యులని, మరికొందరిని ఆదివాసులని, ఇంకొందరిని కులవృత్తుల పేరుతో అవహేళ

ప్రకటనగా చూస్తూ ఆదివాసులని కొందరిని మతం పేరుతో మరికొంతమందిని ఇలా దూరం పెట్టుకుంటూ పోతే ఈ దేశానికి వారి శ్రమ ఎలా అందుతుందని ప్రశ్నిస్తారు వీరు. అన్ని రకాలుగా వృద్ధి చెందిన 20% మంది ప్రజలు తమ దోపిడీకి అడ్డం వస్తారనే భయంతో ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు అంటూ రకరకాల పేర్లతో జనాలను దూరం చేసుకుంటూ పోతే దేశాభివృద్ధి చాలా కష్టం అనేది వీరి శోధనా దృష్టికి తార్కాణం. అనేక గ్రంథ పఠనం వల్ల అబ్బిన జ్ఞానంతో కాకుండా సమాజాన్ని నిత్యం పరిశీలించటం వలన అబ్బిన జ్ఞానంతో వ్రాసినదే వీరి సాహిత్యం. అందువల్లనే వీరి సాహిత్యం ఒక సజీవ స్రవంతి. సమాజానికి కావలసింది మనువాదం కాదు, మానవతావాదం. కుల వ్యవస్థ కాదు, సమవ్యవస్థ అనేది వీరి ప్రగాఢ ఆకాంక్ష.

0: కార్యక్రమం తర్వాత పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమారి గారి ప్రసంగం వింటారు.
1: బాల్యం అనేది అమాయకత్వం, ఆటలు, కలలు, విద్యతో నిండిన దశ. కానీ దురదృష్టవశాత్తు అనేక పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. చాలా సంవత్సరాల పాటు భారతదేశంలో ఈ సమస్యకు ప్రత్యేకంగా చట్టం లేకపోయింది. 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చింది. 2019లో కొన్ని మార్పులు చేసి దీన్ని మరింత కఠినతరం చేశారు. ఈ చట్టం పిల్లల అవసరాలను, వారి అమాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. 18 సంవత్సరాలలోపు పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి భారత ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది. పిల్లలు భయపడకుండా ఫిర్యాదు చేయడానికి, విచారణ జరగడానికి, సాక్ష్యం రికార్డు చేయడానికి చైల్డ్ ఫ్రెండ్లీ విధానాలు ఇందులో ఉన్నాయి. ప్రధాన ఉద్దేశాలు పిల్లలను అన్ని రకాల లైంగిక దాడుల నుండి రక్షించడం, లైంగిక నేరాలను స్పష్టంగా నిర్వచించడం, పిల్లల అనుకూలంగా కోర్టు, పోలీసు విచారణ జరిగేలా చూడడం, త్వరితగతిని న్యాయం అందించడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం. పోక్సో చట్టంలో నేరాల రకాలు లైంగిక దాడి, వేధింపులు, బలవంతపు సంబంధం మరియు అసభ్య పదజాలం, సంకేతాలు, అశ్లీల చిత్రాలు చూపించడం, వెంటబడడం, పిల్లలతో అశ్లీల చిత్రాల వీడియోలు తీయడం, షేర్ చేయడం, ఇవన్నీ కూడా నేరాల యొక్క రకాలు. పిల్లల అనుకూల విధానాలు. పిల్లలు వాంగ్మూలం ఇంటి వద్ద లేదా వారికి సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో రికార్డు చేయాలి. విచారణ సమయంలో పోలీసులు యూనిఫామ్ ధరించకూడదు. పిల్లల గోప్యత అంటే ఐడెంటిటీని రహస్యంగా ఉంచుతారు. సాక్ష్యం 30 రోజుల్లో రికార్డు చేయాలి. స్పెషల్ కోర్టులో 1 సంవత్సరంలో కేసు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసుల పాత్ర. ఫిర్యాదు వచ్చిన వెంటనే FIR నమోదు చేయాలి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇవ్వాలి మరియు వైద్య సహాయం, కౌన్సిలింగ్ వెంటనే అందించాలి. పిల్లలతో హింసాత్మకంగా ప్రశ్నలు అడగకూడదు. పోక్సో చట్ట ప్రకారం స్నేహపూర్వక వాతావరణంలోనే పోలీసులు విచారణ జరిగించాల్సి ఉంటుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు పోలీసులు మృదువైన భాష, సురక్షిత వాతావరణం కల్పించాలి. పిల్లలు మరింత భయపడకుండా చూడాలి మరియు మహిళా అధికారుల ద్వారా విచారణ జరపవలసి ఉంటుంది. చట్ట ప్రకారం సాధ్యమైనంత వరకు బాధిత బాలిక వాంగ్మూలం మహిళా పోలీసు అధికారి ద్వారా తీసుకోవాలి మరియు అవసరమైతే తక్షణమే వైద్య పరీక్ష నిర్వహించాలి. బాలుడు లేదా బాలికను సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. కౌన్సిలింగ్ సహాయం అందించాలి. త్వరితగతిని దర్యాప్తు చేయవలసి ఉంటుంది. పోక్సో కేసుల్లో 2 నెలల లోపలనే దర్యాప్తు పూర్తవ్వాలి. వెంటనే ఛార్జ్షీట్ దాఖలు చేసి కేసు స్పెషల్ పోక్సో కోర్టుకి పంపాల్సి ఉంటుంది. బాలల యొక్క హక్కుల రక్షణ. దర్యాప్తు సమయంలో పిల్లలు మానసికంగా బాధపడకుండా చూడాలి మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచవలసి ఉంటుంది. 24 గంటల లోపల జర్నీ సమయాన్ని తీసివేసి హాజరుపరచాలి. ప్రత్యేక కోర్టుల పాత్ర. ప్రతి జిల్లాలో పోక్సో ప్రత్యేక కోర్టు ఉంటుంది. ఇన్ కెమెరా ట్రయల్, రహస్య విచారణ జరుగుతుంది. కోర్టు వాతావరణం పిల్లలకి అనుకూలంగా ఉండాలి. ఈ పోక్సో చట్టం ద్వారా శిక్షలు పెనిట్రేటివ్

సెక్సువల్ అసాల్ట్ కింద కనీసం 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు ఉంటుంది, మరియు అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే కనీసము 20 సంవత్సరాల నుంచి మరణదండన 2019 సవరణ తరువాత పెంచడం జరిగింది. సెక్సువల్ అసాల్ట్ కింద 3 నుంచి 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సెక్సువల్ హెరాస్మెంట్ కింద 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం. పోర్నోగ్రఫీలో అంటే అశ్లీల చిత్రాలను తీసేటువంటి వారికి 5 నుంచి 7 సంవత్సరాలు, రెండోసారి చేస్తే మళ్ళా ఎక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉందండి. తర్వాత 2019 సవరణలో చట్ట ప్రకారం మరణదండన వరకు కూడా పెంచడం జరిగిందనమాట. ఎవరికంటే ఈ అశ్లీల చిత్రాలు వీడియోలు తీసేవారికి ఈ యొక్క శిక్షల్ని ఎక్కువగా పెంచడం జరిగింది. ముఖ్యంగా పోక్సో చట్ట ప్రకారం పోలీసుల పాత్ర, ఎన్జిఓల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, టీచర్స్ పాత్ర ఎక్కువగా ఉందండి. వీరి ద్వారానే మనం పిల్లలను ఈ యొక్క అఫెన్సెస్ నుంచి కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా అందులో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓల పాత్ర గురించి తెలుసుకుందాం. పిల్లల రక్షణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు కలిగిస్తారు గ్రామాల్లో, పాఠశాలల్లో తల్లిదండ్రులకి, టీచర్స్కి పోక్సో చట్టం మీద అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకి చెప్పు భయపడకు అనే ప్రచార కార్యక్రమాలు చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీరు కౌన్సిలింగ్ మరియు మానసిక సహాయం చేస్తారు. లైంగిక దాడికి గురైన పిల్లలకు మానసికంగా చాలా భయం, దుఃఖం ఉంటుంది. ఎన్జిఓల్లో పనిచేసే కౌన్సిలర్లు, సైకాలజిస్టులు పిల్లలకి ధైర్యం చెప్తారు. అలాగే తల్లిదండ్రులకు కూడా మార్గదర్శనం చేస్తారు. చైల్డ్ లైన్ 1098 నిర్వహణ. దేశవ్యాప్తంగా నడుస్తున్న చైల్డ్ లైన్ 1098 అనే 24 గంటల ఉచిత హెల్ప్ లైన్ ఎక్కువగా ఎన్జిఓలే నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఈ యొక్క చైల్డ్ లైన్ను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ చైల్డ్ లైన్ ద్వారా పిల్లల ఫిర్యాదులు తీసుకొని పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెంటనే సమాచారము అందిస్తారు. చట్టపరమైనటువంటి సహాయం వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. పేద కుటుంబాలకు న్యాయవాదులను పెట్టుకోలేనటువంటి వారికి మండల్ లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచిత లీగల్ ఎయిడ్ కూడా అందించడము జరుగుతుంది. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఎన్జిఓలు పిల్లలకు రక్షణ కల్పిస్తుంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా తనవంతు పాత్రను పోషిస్తుంది. పోక్సో చట్టం కింద బాధిత చిన్నారుల రక్షణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాలల రక్షణలో ప్రధాన అధికారం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఏదైనా వేధింపులకు గురైతే మొదట వారిని భద్రంగా ఉంచి తగిన సంరక్షణ కల్పించేదే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. బాలుడి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం దగ్గర నుంచి పోలీసులకు ఫిర్యాదు వచ్చిన వెంటనే బాలుడు లేదా బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరుస్తారు. అక్కడ పిల్లలతో మృదువుగా మాట్లాడి వారి వాంగ్మూలం తీసుకుంటారు. న్యాయం జరిగేలా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూస్తుంది. తక్షణ సంరక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. బాలుడు ఇంట్లో సురక్షితంగా లేడని అనిపిస్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అతనిని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లేదా చైల్డ్ హోంలో ఉంచడం జరుగుతుంది. పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. వైద్యము మరియు మానసిక సహాయము అందేలా చూస్తుంది. కుటుంబ పునరేకీకరణ. చిన్నారి పరిస్థితి మెరుగుపడిన తర్వాత తల్లిదండ్రులు నిజంగా జాగ్రత్తగా చూసుకోగలరని నిర్ధారించుకున్న తర్వాతే వారిని తిరిగి కుటుంబంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చేరుస్తుంది ఆ బాలుడిని లేదా బాలికను. చట్టపరమైన మార్గదర్శనం, పోక్సో కేసులలో అవసరమైనప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ న్యాయ సహాయం అందిస్తుంది. ప్రత్యేక కోర్టులకు పిల్లల తరపున సమర్పణలు చేస్తుంది. చిన్న ఉదాహరణ. ఒక చిన్నారి లైంగిక దాడికి గురైతే పోలీసులు వెంటనే ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు తీసుకువస్తారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమెను ఒక రక్షిత గృహంలో ఉంచి కౌన్సిలింగ్, విద్య, వైద్య, చికిత్స కల్పించి విచారణ పూర్తయిన తర్వాత ఆ చిన్నారిని తల్లితో, తండ్రితో తిరిగి కలిసేలా సహాయం చేస్తుంది. తల్లిదండ్రుల పాత్ర. మన పిల్లల రక్షణలో తల్లిదండ్రులు మొదటి కవచం. పోక్సో చట్టం, ప్రభుత్వ పథకాలు, ఎన్జిఓలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అన్నీ తర్వాతి దశ. కానీ పిల్లలను నిజంగా కాపాడగలిగేది, దారి చూపగలిగేది తల్లిదండ్రులే. పిల్లలతో స్నేహపూర్వక సంభాషణ

కలిగి ఉండాలి. రోజూ పిల్లలతో మాట్లాడడం, వాళ్ల మనసులోని మాట వింటూ ఉండడం చాలా ముఖ్యం. పిల్లలు ఏదైనా ఇబ్బంది చెప్పాలంటే ముందుగా వాళ్లకు తల్లిదండ్రుల దగ్గర భరోసా ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తల్లిదండ్రులే నేర్పించాలి. చిన్న వయసులోనే పిల్లలకు మంచి చెడు టచ్ అంటే ఏమిటో సులభంగా చెప్పాలి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పమని వారికి ధైర్యం కల్పించాలి. సాంకేతికత, మొబైల్ ఇంటర్నెట్ పర్యవేక్షణ తల్లిదండ్రులు చూడవలసి ఉంటుంది. నేటి కాలంలో పెద్ద ప్రమాదం ఆన్లైన్ ద్వారా వస్తోంది. పిల్లలు ఏ వెబ్సైట్ చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న దానిపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. సందేహాస్పద పరిస్థితులను గమనించడం, పిల్లలు అకస్మాత్తుగా మౌనంగా మారితే లేక చదువుపై ఆసక్తి తగ్గితే, భయపడితే ఇది ఏదో సమస్యకు సంకేతం కావచ్చు. వెంటనే పిల్లలను మృదువుగా అడిగి అవసరమైతే సహాయం పొందాలి. భయపెట్టకుండా రక్షించడం, చాలా తల్లిదండ్రులు పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కువగా భయపడతారు. అలా చేయడం వల్ల పిల్లలు సమస్య చెప్పకుండా దాచిపెట్టే అవకాశం ఉంది. అందువల్ల వారిలో ధైర్యం పెంపొందించాలి, భయం కాదు. తల్లిదండ్రులు పోక్సో చట్టం గురించి తెలుసుకోవాలి. ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఏ నంబరుకు కాల్ చేయాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఇవన్నీ అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరత తల్లిదండ్రులకు ఉంది. అలాగే పిల్లల రక్షణలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత కీలకమైన వారు ఉపాధ్యాయులు. వారు కేవలం బోధించేవారు మాత్రమే కాదు, పిల్లల భద్రతకు మార్గదర్శకులు కూడా. పిల్లలు ఏదైనా తప్పు జరిగితే వెంటనే చెప్పాలనే ధైర్యం వారిలో కల్పించాలి, మేమున్నామనే భరోసా కలిగించాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించాలి. ఏదైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నప్పుడు పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మౌనంగా ఉండడం, భయంగా ఉండడం, చదువుపై ఆసక్తి తగ్గడం, తరగతిలో పాల్గొనకపోవడం వంటి లక్షణాలను ఉపాధ్యాయులు వెంటనే గమనించాలి. పిల్లలు భయపడకుండా మాట్లాడగలిగే వాతావరణాన్ని పాఠశాలలో కల్పించాలి. అందులో టీచర్లు, సిబ్బంది అందరూ పిల్లలతో గౌరవంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా వేధింపులు తెలిసినప్పుడు ఉపాధ్యాయులు ఆలస్యం చేయకుండా వెంటనే హెడ్మాస్టర్ గారికి మరియు చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారము అందించవలసి ఉంటుంది. పిల్లల్లో ఏదైనా మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. విద్యార్థి, తల్లిదండ్రులు, టీచర్స్ మధ్య సత్సంబంధం ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. చట్టం గురించి అవగాహన కలిగి ఉండడం, పోక్సో చట్టం ప్రకారం ఉపాధ్యాయులు ఒక సంఘటనను దాచిపెట్టకూడదు. దాచిపెడితే వారికి కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి చట్టంపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇటీవల పోక్సో చట్ట ప్రకారంగా తీర్పులు రావడం జరిగినాయి. పిల్లలపై లైంగిక నేరాల విషయంలో భారత న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో కొన్ని కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. అందులో కొన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కేసు సుప్రీంకోర్టు 2021లో ఈ యొక్క తీర్పు రావడం జరిగింది. బాంబే హైకోర్టు ఒక కేసులో పిల్లలపై లైంగిక దాడి నిరూపించడానికి చర్మానికి చర్మం తాకాలి, లేకుంటే అది పోక్సో కింద రాదు అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పుని రద్దు చేసింది. తాకడం, వేధించడం కూడా పోక్సో కింద నేరమే అని స్పష్టంగా తెలియజేసింది. వివాహ వయసు మరియు రేప్, సుప్రీంకోర్టు 2022లో చెప్పినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భర్త తన భార్య వయసు 18 సంవత్సరాలు నిండక ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం కూడా రేప్, పోక్సో నేరం అవుతుంది. ఇది చిన్నారుల హక్కులను కాపాడే గొప్ప నిర్ణయం. 3వ తీర్పు, బాలల వాంగ్మూలం విశ్వసనీయత, ఢిల్లీ హైకోర్టు 2023 సంవత్సరం. పిల్లల వాంగ్మూలం నిజాయితీగా స్పష్టంగా ఉంటే అది సరిపోతుందని, అదనపు సాక్ష్యం లేకపోయినా తీర్పు ఇవ్వవచ్చని కోర్టు తెలియచేయడం జరిగింది. అంటే చిన్నారి యొక్క స్టేట్మెంటు న్యాయస్థానంలో శక్తివంతమైనటువంటి సాక్ష్యం. 4వ తీర్పు, ఆన్లైన్ వేధింపులు, కేరళ హైకోర్టు 2023 సంవత్సరంలో వచ్చినటువంటి తీర్పు.

0: ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా బాలలతో అసభ్య చాటింగ్ చేయడం, వీడియోలు పంపించడం కూడా పోక్సో కింద శిక్షార్హం అని తీర్పు వెలువడింది. మొత్తం మీద పోక్సో చట్టం ఒక చట్టమే కాదు, అది సమాజం నుండి చిన్నారులకు ఇచ్చినటువంటి హామీ. మన పిల్లల అమాయకత్వాన్ని కాపాడడం, వారి గౌరవాన్ని కాపాడడం మనందరి బాధ్యత. పిల్లల పక్షాన నిలుద్దాం, వారికి విద్య, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం, ప్రేమ అన్నీ అందితే భారతదేశం మరింత బలమైన దేశంగా మారుతుంది.
1: ఇంతవరకు పోక్సో చట్టంపై అవగాహన అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతలు వింటారు.

0: ఉన్నాడు.
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత, కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1,096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
0: మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలింలు తలగింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలో

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శృతిలయలు చిత్రం నుంచి వాణిజ్య జయరాం పాడారు. గీతరచన తరంగం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వాతికిరణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ధర్మక్షేత్రం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన సిరియనిల

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట భారతీయుడు చిత్రం నుంచి స్వర్ణలత పాడారు, గీత రచన భువనచంద్ర

శ్రీమతి ఈ గాయత్రి గారి వీణా వాద్యం అంటారు. కార్యక్రమంలో ముందుగా బృందావన లోల గోవింద తోడిరాగం రూపకతాళం శ్రీ చాగరాజ స్వామి కీర్తన

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటున్నారు. కార్యక్రమం తర్వాత పలుకు తేనెల తల్లి అభేరి రాగం, ఖండజాపతాళం, అన్నమాచార్య కీర్తన

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పడిన పాట, గీత రచన శ్రీహర్ష

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బృందావనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు.

0: సంగీతం.
1: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
4: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
5: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
4: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
5: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
4: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
4: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.

0: మీరు ఇంతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
1: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి

0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వివిజి రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా విబిజి రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
1: విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా 0 పావర్టీని సాధించడం. 0 పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని 0 స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబిజి రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబిజి రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా 0 పావర్టీని సాధించడం. ఈ విబిజి రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి 0 పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబిజి రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5వ తారీఖు 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
0: సార్, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
1: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద

0: కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో వీబీజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా వీబీజీ రామ్జీలో ఏంటంటే, గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజీ నరేగాకు అండ్ వీబీజీ రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజీఎన్ఆర్ఈజీకు వీబీజీ రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే వీబీజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా ఏంటంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి 1 సంవత్సరంలో దాదాపు 8,000 వరకు ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగురుతుంది అన్నమాట.

0: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
1: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టం ఎంతో సహకరిస్తుంది.
0: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
1: స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
0: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
1: వ్యవసాయము, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబీజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ, తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ, తర్వాత కోళ్ల పెంపకానికి కానీ, లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము, ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
0: సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
1: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే, ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూపించాలి. పని 15 రోజుల లోపల చూపించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది, మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే, డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ళ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలీ చెల్లి

0: చాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. విబిజి రామజీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే, గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలి ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని, ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అని డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికి కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే, ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబిజి రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు, తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే, 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో, ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం, ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకు సంబంధించి మనం మాట్లాడితే కనుక, సార్ సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
0: ఉపాధి హామీ 2006 మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే, అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా, ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదన్న, సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి

0: ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్లోనే శాంక్షన్, ఈ ప్రాసెస్ అంతా కూడా అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతాయి. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈ ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతము ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటి పేమెంట్, ఈ డిబిటి పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి, అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విబిజి రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. విబిజి రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు కానీ వ్యవసాయ రంగం సంబంధించి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చర్, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకొని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబిజి రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబిజి రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబిజి రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

రాబోయే తేదీ కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మరి వారి మాయ మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి కేకే అండ్ చిరంజీవి పాడిన పాట. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి వీరందరి కోసం ఈ పాట

కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ పెనంలూరు నుండి శ్రీరామారావు, అపరాజిత, మరి వీరు కోరుతున్నారు భూ కైలాస్ చిత్రం నుంచి కోమల పాండపాట, గీత రచన సముద్రాల సీనియర్. మరి వీరి కోసం ఈ పాట

చిత్ర పండపాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇన్నటి రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు అమరావతి నుండి సైదాబి. వీరు కోరుతున్నారు శాంతి నిలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పండపాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం మాంకల్యరావు.

వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాంశి, కోనపరెడ్డి, రమేష్ బాబు, మరి వీరందరూ కోరుతున్నారు పాత్రల భైరవి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పండపాట, గీతరచన పింగళి, మరి వీరి కోసం ఈ పాట

0: మీరు ఇంతవరకు రాబోయే తుది కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆచార్య తూమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు.
1: అత్యంత ఆధునికత, అత్యంత ప్రాచీనతల మేలు కలబోత జరిగితే అది ఆచార్య తూమాటి దొణప్ప గారు అవుతుంది. ఆచార్య దొణప్ప గారు నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఉత్తమ అధ్యాపకులు. నాకు దొణప్ప గారు భాషాశాస్త్ర గురువులు. నా మొత్తం 40 సంవత్సరాలకు పైబడ్డ బోధన పరిశోధన వ్యాసంగానికి వజ్రబంతి మా గురువుగారైన దొణప్ప గారే. నిబద్ధతతో కూడిన బోధన పరిశోధనలే ఊపిరిగా ఆచార్య దొణప్ప గారు నాకే కాదు నా వంటి శిష్యులెందరికో ఆదర్శప్రాయులై నిలిచారు. ఆచార్య తూమాటి దొణప్ప గారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాకట్ల అనే గ్రామంలో ఒక సంప్రదాయ సంపన్న రైతు కుటుంబంలో 1926 జూలై 1న జన్మించారు. అంటే ఈ జూలై 1న వారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది. వారి తల్లిదండ్రులు సంజీవప్ప తిమ్మక్క గారులు. వీరికి 10 మంది సంతానం. అందులో దొణప్ప గారు 8వ సంతానం. మ్లేచ్ఛ భాష అయిన ఇంగ్లీషు చదివితే కీడు కలుగుతుంది అనే నమ్మకం ఈ కుటుంబానికి ఉంది. అట్లాగని చదువు లేని కుటుంబం కాదు. ఆనాటి వ్యవసాయ కుటుంబాలు కూడా సాంప్రదాయిక విద్యను కలిగి ఉండేవి. అందులో భాగంగా ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, సుమతి, భాస్కర మొదలైన శతకాలు నోటికి వచ్చేవి. కొంతమంది మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి తెలుగు కావ్యాలు, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలు చదువుకునేవాళ్లు. దొణప్పగారి అసలు పేరు దొణ తిమ్మారాయ చౌదరి. ఇది వారి పినతాతగారి పేరు. దొణప్పగారి బాల్యం సంప్రదాయ విద్యతో పాటు వ్యవసాయపు పనులలో పెద్దలకు సాయం చేయటంతో గడిచింది. బాల్యంలో దొణప్పగారిని పెద్దవాళ్లు ఇంగ్లీషు బడికి పంపలేదు. ఆ విధంగా స్థానికంగా సాధారణ వ్యక్తిగా మిగిలిపోవలసిన దొణప్పగారి జీవితంలో 7-8 ఏళ్ల వయసులో ఒక మలుపు ఏర్పడింది. అది ఆయన పినతాతగారి కుమారుడు తూమాటి భీమప్పగారి రూపంలో వచ్చింది. తూమాటి భీమప్పగారు గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు, పౌరాణికుడు. ఎన్నో హరికథలు రచించారు, పురాణ ప్రవచనాలు చేసేవారు. ఆయనకు ఒక వాచకుడు ఉండేవాడు. వాచకుడు పురాణాలలోని శ్లోకాలను పద్యాలను శ్రావ్యంగా చదువుతూ ఉంటే భీమప్పగారు వాటిని వివరిస్తూ ప్రవచనాలు చేసేవారు. అప్పటిదాకా భీమప్పగారితో పనిచేసిన వాచకుడు పెద్దవాడు కావటం వల్ల ఆయన మరొక వాచకుడి కోసం చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన కన్ను 10 ఏళ్ల బాలుడైన దొణప్పగారి మీద పడింది. అప్పటికే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం, భాగవతంలోని కొన్ని ఘట్టాలు, కొన్ని శతకాలు చదువుకొని పద్యాలు శ్లోకాలు శ్రావ్యంగా చదవగలిగి ఏ పనీ లేకుండా గుడ్లు కాసేవాడు లేనప్పుడు గుడ్లు కాస్తూ ఆటకాయతనంగా తిరుగుతున్న దొణప్పగారు భీమప్పగారికి మట్టిలో మాణిక్యంగా కనిపించారు. చురుకైనవాడు, ఏ విషయం చెప్పినా ఇట్టే అల్లుకుపోయే బుద్ధికుశలత కలవాడు అయిన ఆ బాలుణ్ణి కొద్దిగా సానపడితే చాలు వజ్రమై మెరుస్తాడు అని ఆయన గ్రహించారు. తండ్రితో మాట్లాడి దొణప్పగారిని ఆయన వెంట తీసుకుపోయాడు. ఆయన భాగవత భారత రామాయణాల మీద ప్రవచనాలు చెప్తూ ఉంటే దొణప్పగారు వాచకుడుగా వ్యవహరించేవారు. ఈ విధంగా పురాణ వాంగ్మయం మీద దొణప్పగారికి చిన్నతనంలోనే మంచి పట్టు ఏర్పడింది. దీనికి తోడుగా భీమప్పగారు దొణప్పగారికి సంస్కృతాంధ్ర పంచకావ్యాలు బోధించారు. ఇట్లా దొణప్పగారికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికే సంస్కృతాంధ్రాలలో పాండిత్యానికి పునాది ఏర్పడింది. దొణప్పగారికి 12 ఏళ్ల వయసులో జీవితం మరొక గొప్ప మలుపు తిరిగింది. ఇది నిజంగా గొప్ప మలుపు. అది ఆనాడు ఆ కుటుంబాల వారు తిరస్కరించిన ఆంగ్ల విద్యాభ్యాసం. దొణప్పగారి మేనత్త భర్త వజ్రకరూరులో పెద్ద ఆసామి అయిన బొబ్బూరు చినతిమ్మప్పగారు దొణప్పగారిని చూడటం తటస్థించింది. మంచి తెలివిగలవాడు, 12 ఏళ్ల బాలుడు అయిన దొణప్పగారు ఇట్లా సంప్రదాయ విద్యతో ఎదుగు బొదుగు లేకుండా నిలిచిపోవటం ఆయనకు నచ్చలేదు. కుటుంబ పెద్దలను ఒప్పించి దొణప్పగారిని వజ్రకరూరు తీసుకుపోయి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఇంగ్లీషు విద్యలో రాణించిన దొణప్పగారు 8వ తరగతి పబ్లిక్ పరీక్షలో పాఠశాల మొత్తానికి మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. వజ్రకరూరు పాఠశాల జీవితంలో దొణప్పగారిలోని మరొక వెలుగు కిరణం వెలువడింది. అది నటనా ప్రతిభ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్య నారాయణరావు ప్రోత్సాహంతో 14వ సంవత్సరంలో చింతామణి నాటకంలో చింతామణి చెల్లెలు చిత్రగా స్త్రీపాత్ర ధారణ చేసి మెప్పించారు. తర్వాత సుభద్ర పరిణయంలో కృష్ణుడుగాను, మోహిని రుక్మాంగదలో రుక్మాంగదుడుగాను ఇంకా మరెన్నో నాటకాలలో నటించి ఎన్నో పతకాలు పొందారు. తర్వాత 1942లో ఉరవకొండ హైస్కూల్లో చేరి 1946లో హైస్కూల్ విద్యను విజయవంతంగా ముగించారు. ఆ కాలంలోనే 1945లో దొణపగారికి పితృవియోగం జరిగింది. దొణపగారి హైస్కూల్ విద్యాకాలం శ్రీ పుట్టపర్తి సాయిబాబా పూర్వాశ్రమపు రోజులు. అప్పుడు ఆయన పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. ఆయన కూడా నాటకాలలో స్త్రీపాత్రలు వేసేవారట. ఆయన పక్కన నాయక పాత్రలలో దొణప్పగారు నటించేవారట. ఉరవకొండ హైస్కూల్ విద్యాకాలంలో దొణప్పగారి మరొక ప్రతిభాకిరణం వెలుగులు చిమ్మింది. అది ఆశువుగా పద్యాలు చెప్పటం. ఈ విషయాన్ని గురించి నాగళ్ల గురుప్రసాదరావు గారు దొణప్పగారి షష్ఠిపూర్తి అభినందన సంచికలో ఈ విధంగా రాశారు. ఉరవకొండ హైస్కూల్లో నూతలపాటి పేరరాజు అనే ఒక తెలుగు పండితుడుండేవారు. తెలుగు బోధించటంలో ఆయన బహు సమర్థుడు. ప్రతిరోజూ వారు తరగతిలో ఒక విషయాన్ని గూర్చి 5 నిమిషాలు చెప్పి శ్రీ

రమణప్పను, మరొక విద్యార్థిని తనకు కుడిపక్క ఎడమపక్క నిలబెట్టి పద్యాలలో ఆ విషయాన్ని గూర్చి చెప్పమనేవారు. విద్యార్థులిద్దరూ ఆశువుగా పద్యాలు చెప్పేవారు. ఈ సాహిత్య శిక్షణ శ్రీ దొణప్ప ఉరవకొండలో చదివినంతకాలమూ సాగింది. దీంతో వారికి ఆశుకవిత్వం చెప్పటం నల్లేరు మీద బండినడక అయింది. దొణప్పగారి రచనా వ్యాసంగం 8వ తరగతిలోనే మొదలైంది. అది చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయిన చంద్రుడు కలువ అనే కథతో ప్రారంభమైంది. హైస్కూలు కాలంలోనూ, ఆ తర్వాత రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో అసంఖ్యాకంగా పద్యాలు, కథలు, గేయాలు, వ్యాసాలు ప్రచురించారు. తర్వాత 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరి శంఖవరం రాఘవాచార్యులుగారు, కారెంపూడి రాజమన్నారుగారు వంటి ఉద్దండుల శిక్షణలో మరింత రాటు తేలారు. పద్యరచనలో, వ్యాసరచనలో, వక్తృత్వంలో ఎన్నో ప్రథమ బహుమతులు పొందారు. మీనాక్షి సుందరాంబా స్మారక సంస్థ వారు నిర్వహించిన బైబిలు, ఖురాను, భగవద్గీత పరీక్షలో ప్రథమ బహుమతిగా 116లు పొందారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఆనర్స్ చదవటానికి వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వారి అధ్యాపకులు తమ తమ విషయాలలో దిగ్గంతులైనవారు. భాషాశాస్త్రంలో గంటి జోగి సోమయాజిగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, సాహిత్యంలో కాకర్ల వెంకటరామనరసింహం గారు, వ్యాకరణంలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారు, వజ్జల చినసీతారామస్వామి శాస్త్రిగారు, సంస్కృతంలో మధుసూదన షడంగిగారు. అప్పటికే వయసుకు మించి అత్యుత్తమ స్థాయిలో జ్ఞాన సముపార్జన చేసి ఉన్న దొణప్పగారు ఆ అధ్యాపకుల నుంచి వ్యాకరణ, భాషాశాస్త్ర సాహిత్యాలలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అంతకుముందే దత్తమండలం అంతా పర్యటించి దత్తమండల జానపద సాహిత్యాన్ని సేకరించారు. ఆనర్సులో ఆచార్య గంటి జోగసోమయాజిగారి శిక్షణలో ద్రావిడ భాషల అధ్యయన రంగంలో అభినవేశం సంపాదించారు. 1953లో ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై యూనివర్సిటీ వారి బహుమతులు ఎన్నో హస్తగతం చేసుకున్నారు. ఆనర్సులో ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్ అనే విషయాన్ని ప్రత్యేక విషయంగా తీసుకుని ఆ రంగంలో కృషి చేయటానికి కావలసిన పునాది వేసుకున్నారు. 1953లోనే ఆగస్టు 29వ తేదీన ముండ్లూరి హనుమప్పగారి ఏకైక పుత్రిక గోవిందమ్మగారితో దొణప్పగారి వివాహం జరిగింది. అప్పుడే అనకాపల్లి కళాశాల వారు, గుడివాడ కళాశాల వారు ఉపన్యాసక పదవి ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. భాషాశాస్త్రంలో మరింత కృషి చెయ్యాలనే ఉద్దేశంతో గంటి జోగిసోమయాజిగారి సూచనతో పరిశోధనకు చేరటానికి నిర్ణయించుకున్నారు. తర్వాత ఎంఏ కూడా ప్రథమ శ్రేణిలో ప్రథమునిగా పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. పూనా దక్కన్ కాలేజీలో భాషాశాస్త్రంలో ప్రత్యేక తరగతులకు హాజరై అప్పటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలైన సునీత్ కుమార్ చటర్జీ, సుకుమార్ సేన్, ధీరేంద్రవర్మ మొదలైన వారి దగ్గర శిక్షణ పొందారు. గంటి జోగిసోమయాజిగారి వద్ద పరిశోధనకు చేరారు. పరిశోధన అంశం తెలుగులో వైకృత పదాలు. పరిశోధనలో ఉండగానే 1958లో విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ విఎస్ కృష్ణగారు స్వయంగా పిలిచి ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడుగా నియమించారు. 1965లో దొణప్పగారు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథ సమర్పణ చేశారు. దీనితో రీడర్ పదవి వరించింది. 1966లో పిహెచ్డి పట్టా పుచ్చుకొని డాక్టర్ దొణప్ప అయ్యారు. 1971లో ఆచార్య పదవి కూడా వరించింది. 1970-76ల మధ్య తెలుగు వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టు చేపట్టి కొంత భాగాన్ని ప్రచురణ స్థాయికి తీసుకువచ్చారు. 1976లో గుంటూరులోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్నాతకోత్తర కేంద్రం నాగార్జున విశ్వవిద్యాలయంగా ఏర్పడటంతో దొణప్పగారు అక్కడి తెలుగు శాఖకు అధ్యక్షులుగా నియమించబడి గుంటూరు వెళ్ళిపోయారు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాల ప్రాచార్యులుగా పనిచేశారు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ నిర్దేశకులుగా పనిచేశారు. దొణప్పగారి కృషిని, సాధికార విద్వత్తను గుర్తించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1986లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దొణప్పగారిని దానికి మొదటి కులపతిగా నియమించారు. చివరిగా వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఎన్టీ రామారావు గారు పదవి విరమణ చేయగానే నైతిక విలువలు పాటిస్తూ తమ పదవికి కూడా రాజీనామా చేశారు.

0: ఆచార్య తూమాటి దొణప్పగారు ఆంధ్రభాషా సాహిత్య జానపద కళారంగాలలో అనితర సాధ్యమైన ఘనతను సాధించిన గొప్ప కృషీవలుడు. ఎంతటి ఘనతను, ఎంతటి ఉన్నత పదవులను సాధించినా నిరాడంబరంగా జీవించారు. పిహెచ్డీ విద్యార్థుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తాము కృషి చేసిన రంగాలన్నింటిలోనూ పరమ ప్రామాణికమైన గ్రంథాలను రచించి తెలుగు జాతికి విలువైన సేవ చేశారు. వారు ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. 1965-66లో వరుసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్వర్ణ పతకాలు పొందారు. వారి తెలుగు హరికథా సర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టా ప్రదానం చేసింది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాలు 3 సార్లు పొందారు. వారు రచించిన గ్రంథాలు ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము, భాషాచారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, తెలుగు హరికథా సర్వస్వము, తెలుగులో చేరిన ఇండో ఆర్యన్ పదాలు, దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళాప్రపూర్ణుల కవితారేఖలు, ఆకాశవాణి భాషితాలు, ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్దరత్నాకరం, తెలుగు మాండలిక శబ్దకోశం. ఈ విధంగా తమ 8వ సంవత్సరంలో మొదలైన అధ్యయన అధ్యాపన పరిశోధన జీవితం వారి 70వ సంవత్సరం వరకు అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా కొనసాగింది. అద్భుతమైన జ్ఞాన సంపదతో, శిష్య సంపదతో వెలుగొందిన ఆచార్య తూమాటి దొణప్పగారు 1976 సెప్టెంబర్ 6వ తేదీన పరమపదించారు.
1: ఇంతవరకు ఆచార్య తూమాటి దొణప్పగారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దొణప్పగారి సాహిత్యం, సేవ, పరిశోధన అంశం గురించి ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా పులి బెబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఈనాటి గుర్తు చేసుకున్న కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన వేటూరి

జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర మహాదేవన్, రెన్నినారెడ్డి పండుపాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

1982 తారక ప్రభు ఫిల్మ్స్ ద్వారా విడుదలైన మేఘ సందేశం చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 వినవచ్చు. సమయం 12:00 కావస్తోంది. ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం.

చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

అణువణువున అలసడులు యదపదమొకటౌ లాహిరిలో యదపదమొకటౌ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మక.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.ECI.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
11: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క పాత్రను గురించి చర్చించే ముందు అసలు పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. పర్యావరణం అంటే ఏమిటి?

మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణమే పర్యావరణం. దానిలో భూమి, ఆకాశం, నీరు, నిప్పు అన్నీ కూడా పర్యావరణం కిందనే వస్తాయి. కానీ ఈ రోజున మన భూమండలం అంతా కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని ఉంది. ఒక ప్రక్కన అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాము అని చెప్పుకునేటువంటి మానవులు మరో పక్కన కాలుష్యాలకు కారకులవుతున్నారనేది జగద్విదితం. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రగతి సాధించినందుకు గర్వపడాలో, వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టి మన పతనానికి మననమే కారణమవుతున్నామని దిగులు పడాలో తెలియని స్థితిలో మనమున్నాం. ఇటువంటి పరిస్థితిలో పర్యావరణాన్ని పరిరక్షించటం అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. అయితే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు, ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించటమే మన తక్షణ కర్తవ్యం. అందుకు ప్రతి మానవుడు నడుం కట్టాలి. అలా చేయని పక్షంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అడవులను కొట్టివేయడం, అశాస్త్రీయంగా ఇసుకను నదీ పారివాహిక ప్రాంతాల నుండి త్రవ్వడం, ఒకటేమిటి, ఇలా మనం చేసే ప్రతి మానవ తప్పిదం వలన చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీనివలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకి పశుపక్షాదులలో అనేక జాతులు అంతరిస్తాయి. అది జరుగుతోంది, మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీటి వలన ధనమాన ప్రాణాలకి భారీ నష్టం కలుగుతుంది. గత 4 దశాబ్దాలుగా పెచ్చు పెరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు తార్కాణం. అకాల వర్షాలు కురుస్తాయి, లేక వర్షాభావ పరిస్థితులు వస్తాయి, వరదలు వస్తాయి, లేదా కరువులు వస్తాయి. ఇలా ప్రపంచమంతా అతలాకుతలమవుతూ ఉంటుంది. దీన్ని మనం అనుభవిస్తున్నాము కూడా. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందువలన స్త్రీలు మాత్రమే ఇందుకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సదస్సుల్లో కూడా దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే మానవ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని దశల్లోనూ స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అవి అడవుల్లో నివసించే జాతులు కావచ్చు, ఎంతో అభివృద్ధి చెందినటువంటి సమూహాలు కావచ్చు, ఎక్కడైనా కూడా స్త్రీలు ప్రత్యేకమైన పాత్రని కుటుంబంలో పోషిస్తారు. అందువలన స్త్రీలు గనక పర్యావరణ పరిరక్షణ కొరకు మానవులు చేయవలసిన అనేక కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దిశగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తాం. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారా నేర్పించినన్నట్లు స్త్రీలకు ముందసలు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలి. తద్వారా పర్యావరణ పరిరక్షణ సుగమమవుతుంది. నిజానికి కుటుంబ వ్యవస్థలో మనం గనక గమనించినట్లయితే తల్లికున్నటువంటి ప్రాధాన్యత ఇంకెవరికీ లేదు. ఆవిడ ఒక మూల స్తంభం కుటుంబ వ్యవస్థకి. ఆ కుటుంబంలో పిల్లల పరిరక్షణ గాని కుటుంబాలకి అనేక సేవలు అందించేటువంటి వ్యక్తి కూడా స్త్రీయే. పురుషుడు స్త్రీలతో పాటుగా కుటుంబాల కొరకు పాటుపడినప్పటికీ మానవీయ కోణంలో గనక ఆలోచించినట్లయితే పిల్లల పెంపకం, పిల్లల యందు ప్రేమ, ప్రేమతత్వాన్ని పెంపొందించటం ఇలాంటి వాటన్నిట్లోనూ కూడా స్త్రీయే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. తల్లిగా స్త్రీ తన సంతానాన్ని ప్రకృతిని ప్రేమించి పరిరక్షించే వారిగా పెంచితే తరతరాలుగా పర్యావరణ పరిరక్షణ అదే జరుగుతుంది. అంటే పిల్లలకు ముందు ప్రకృతి అంటే ప్రేమ కలిగించాలి. ప్రకృతిలో మమేకమయ్యే విధంగా పిల్లల్ని మనం పెంచాలి. చిన్నతనం నుండి వారికి మొక్కల పెంపకం అన్నా ప్రకృతి అన్నా ఇష్టాన్ని కలిగించాలి. ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో కూడా పిల్లలకి సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమం ఏమిటి అనేది తెలియకుండా గనక మనం పెంచితే వాళ్ళకి అసలు ప్రకృతికి దూరంగా తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలని చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి ప్రకృతి అంటే ప్రేమ కలగాలి, మొక్కలంటే ఇష్టం కలగాలి, అలాగే వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలాగా ఎదుర్కొనాలి అనేది కూడా పిల్లలకి చెప్పాలి. అది అతి పిన్న వయసులో 1-2 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక విత్తనాన్ని నాటి ఆ మొక్క పెరగటాన్ని చూపిస్తూ దాన్ని ఆనందించే విధంగా వాళ్ల చేత్తో నాటినటువంటి విత్తనం నుండి ఏ విధంగా మొక్క వస్తోంది, అలాగే వాళ్ళు నాటిన మొక్కలకి ఏ విధంగా మొగ్గ తొడుగుతున్నాయి, అవి ఎలా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, ఇలాంటివన్నీ పిల్లలు గనక చూస్తే చాలా ఆనందపడతారు, చాలా ఇష్టపడతారు. అలా మెల్లమెల్లగా వాళ్ళ మనసులో పూర్తిగా నాటుకుపోతుంది అన్నమాట ప్రకృతి అంటే ఇష్టం. అంతేకాకుండా నీటిని వృధా చేయకుండా వాడటం, అది కూడా పిల్లలకి బాగా చిన్నప్పటి నుండి నేర్పాలి. వాళ్ళకేం తెలుసులే, పెద్దయ్యాక నేర్చుకుంటారు అనేటువంటి ఆలోచనల నుండి మనం దూరం అవ్వాలి. పెద్దయ్యాక నేర్చుకునేది ఏమి ఉండదండి, చిన్నప్పటి నుండి మనం వాళ్ళ మనసులో ఏమి నాటుతామో అదే పిల్లలకి పెద్దయినా కూడా మనసులో ఉంటుంది. అలాగే ఇంకుడు గుంటలంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, నీటిని మనం ఎలా ఒడిసి పట్టాలి, వాన నీటిని, ఇలాంటివి కూడా పిల్లలకి

0: ఇప్పుడు చాలా పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. అయితే అది పాఠశాలలకు మాత్రం వదిలేయకండి సుమా. తల్లులు ఇలాంటి వాటి గురించి చాలా చిన్న వయసులో పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దు ముద్దుగా చూపిస్తూ ఉంటే, వాళ్ళకి అల్లరి చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాపకం ఉండాలి అని చెప్పి సెల్ ఫోన్స్ ఇచ్చి లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి అలా వాళ్ళకి వ్యాపకాలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. అదే దీన్ని మీరేం చేయాలంటే ప్రకృతికి సంబంధించినవి చూపించండి. అది కూడా మీరు ఉన్నప్పుడే పిల్లలకి కంప్యూటర్స్ ఇచ్చి సెల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు పూర్తిగా ఒక ప్రకృతికే కాదు కుటుంబానికి కూడా దూరం అయిపోయి పెరుగుతారు. క్రమశిక్షణ అనేది కుటుంబంలో ఉండాలి అంటే తల్లి పాత్ర దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి చెత్త పారేసే పద్ధతులు కూడా, చాక్లెట్ తిన్నాకైనా సరే ఆ ర్యాపర్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం, ఇలాంటివి వాళ్ళకి నేర్పితే ఈ రోజున అపార్ట్మెంట్ లో నుంచి చెత్త కిటికీల్లో నుంచి కిందకి పారేయడం అలా చేసేటువంటి కల్చర్ ఏదైతే ఉందో, లేదా పక్క వాళ్ళ దొడ్లోకి పడేయడం, ఆ కల్చర్ నుంచి మనం బయటపడతాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, ఇక ముందు తరాలకి ప్రకృతికి దగ్గర చేసి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండేట్టుగా పిల్లల్ని పెంచాలి. ఇది పెంచాలి అంటే తల్లిగా స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ప్రేమతో నేర్పించడంలో స్త్రీలకు ఆనందం ఉంది, అలాగే నేర్చుకునే పిల్లలకు ఆనందం ఉంది. కొట్టి కోప్పడి లేదా పరీక్షల్లో మార్కుల కోసం చదివేది ఆ పరీక్ష అయిపోగానే మర్చిపోతారు. కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించేది ఏదైతే ఉంటుందో ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్, అది అసలు పోదు. మనము ఎంత పెద్దవాళ్ళమైనా ముసలి వాళ్ళమైనా మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మ ఇలా చేసేది, చాలా మంది పిల్లలు ఏవి గమనించినట్టుంటారు, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళ కుటుంబాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ అమ్మ ఎలా చేస్తోందో గుర్తు తెచ్చుకొని అదే విధంగా ఇల్లును పెట్టుకోవడం, వంటిల్లును పెట్టుకోవడం, ఆహాహా మా అమ్మ ఇప్పుడు కాదు ముందే పోపేసేస్తుంది అంటూ చెప్పే పిల్లల్ని చూస్తూ ఉంటాం. అరే వీళ్ళు ఇంత గమనించారా అనుకుంటాం. అంటే అర్థమేమిటి, తల్లి పిల్లల మనసులో నాటుకునేట్టు గనక చెప్పింది అంటే ఇక ఆ పిల్లల్ని ఇంక డోకా లేదు, వాళ్ళు హాయిగా ఆ దారిని వెళ్ళిపోతారు. ప్రతి తల్లి కూడా ఇందుకు దోహదం చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ముఖ్యంగా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ముఖ్యం. అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉద్యమించాలి. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళకి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ పిల్లలకి టైంకి అన్నం పెట్టామా, టిఫిన్ పెట్టామా, ఇంకోటి పెట్టామా, ఇల్లు సర్దామా, అంట్లు తోమామా, బట్టలు ఉతికామా, అంత మటుకే వాళ్ళ పరిధి. అలాంటి వారిని ఒక చోటకి చేర్చి వీళ్ళు ఈ సంస్థల ద్వారా వాళ్ళకు గనక పర్యావరణ పరిరక్షణ గురించి మంచి అవగాహన కల్పిస్తే, ఇది జరుగుతోందండి మన దేశంలోనే, అనేక రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. అలాగే దాన్ని ఇంకాస్త ముమ్మరం చేసినట్లయితే ఆ అవగాహన కలిగిన తల్లి, ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారంటారు. అందుకని ఆ స్త్రీకి గనక పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యం, దానికి మనం చెయ్యవలసిన కర్తవ్యం గనక బోధించినట్లయితే ఆవిడ ద్వారా కుటుంబం అంతా, అలా కుటుంబాలు కుటుంబాలు కలిస్తేనే సమాజం, సమాజం అంతా కూడా దానికి దోహదం చేస్తుంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తల్లడిల్లిపోతున్నాయి. ఎంతో గొప్ప దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రపంచ పటంలో మొదటి 10 దేశాల్లో కూడా ఇదే ఇబ్బంది. కానీ వాళ్ళకి ఏం చెయ్యాలి, దీనికి చెయ్యవలసినటువంటిదే ఉన్నాయి అనేది చర్చలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి వారి దృష్టి స్త్రీల వైపు పడుతుంది. స్త్రీలు చెప్తే ఆ కుటుంబాలు, ఆ కుటుంబాల ద్వారా సమాజాలు వాటిని పాటిస్తాయనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం. మనము ప్రపంచవ్యాప్తంగా గనక చూసినట్లయితే స్త్రీలు పర్యావరణ పరిరక్షణకై చేసిన అనేక విజయవంతమైన ఉద్యమాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఎప్పుడో 18వ శతాబ్దంలో జోధ్పూర్ మహారాజు గారు, ఆయనకు కొత్త కోట కట్టుకోవడానికి ఇండిస్క్రిమినేట్ గా, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్లి పెద్ద పెద్ద చెట్లని కొట్టించారు. ఆ చెట్లని కొట్టడానికి ఆయన సైన్యం వెళ్ళింది. ఆ సైన్యం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి స్త్రీమూర్తి ఆ చెట్టుని వాటేసుకుని, ఈ చెట్లని పరిరక్షించాలి, ఈ చెట్లని కొట్టేయద్దు, చెట్లని కొట్టేస్తే మనకు మనుగడ లేదు అని చెప్పి నరకవద్దని చెప్పి పోరాడింది. అయితే ఆ పోరాటంలో విజ్ఞత లేనటువంటి సైనికుల చేతుల్లో ఆవిడ చనిపోయింది కూడా. అమృతాదేవికి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం చెట్లు వలన మనకి ఎంతో ఉపయోగం ఉంది, చెట్లను మనం ప్రాణులుగా భావించి వాటిని ప్రేమించాలి అని చెప్పినటువంటి అమృతాదేవికి మనము ఖచ్చితంగా పాదాభివందనం చేసి ఆవిడ దారిలో నడవాలని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. చెట్లు మనలాంటి ప్రాణులే అని భావిస్తే, వాటిని ప్రేమిస్తే అడవుల్లో పల్లెల్లో నివసించే అనేక మందికే కాదు మొత్తం పట్టణాల్లో నివసించే వాళ్లకు కూడా ఎంతో ఉపయోగం, ఎంతో మేలు. వృక్షో రక్షతి రక్షిత అంటారు. ఒక వృక్షాన్ని గనక రక్షించాము అంటే ఆ రక్షించిన వారిని పరిరక్షిస్తుంది ఆ వృక్షం అని. అందుకని నోరులేని వృక్షాలని, పెద్ద పెద్ద వృక్షాలని కేవలం వాణిజ్యపరంగా ఆలోచించి కొట్టివేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మైండ్ సెట్, మనసులో మనం అనుకోవడం. ఇది మనం చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది దేశానికే కాదు ప్రపంచానికి ద్రోహం అని ప్రతివారు నమ్మినాడు. ఈ విధంగా ఎవరూ చేయరు.
1: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇప్పుడు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు. బ్రష్ చేస్తున్నా గడ్డం చేసుకుంటున్నా చాలామంది ట్యాప్ను వదిలేసి ఉంచుతారు. ఓ నిమిషం పాటు ట్యాప్ను కట్టకుండా వదిలేసినా వృధా అయ్యే నీరు కనీసం 5 నుంచి 10 లీటర్ల దాకా ఉంటుంది. అదే అవసరమైన నీటిని మగ్గుతో వాడుకోవడం వలన ఎంతో నీటిని పొదుపు చేయొచ్చు. ఒకసారి టాయిలెట్ ఫ్లష్ను ఉపయోగిస్తే, అంటే పాతకాలం నాటిదే వాడుతుంటే కనుక 14 లీటర్ల పైన నీరు అవసరపడుతుంది. అదే కొత్తగా వస్తున్న నాణ్యమైన ఫ్లష్ టాయిలెట్లకైతే 4 నుంచి 6 లీటర్ల వాటర్ సరిపోతుంది. అలాగే ఓ బాత్ టబ్ నింపడానికి 270 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. పవర్ బాత్ అయితే 90 లీటర్ల దాకా కావాలి. అదే బకెట్ స్నానం అయితే 16 నుంచి 20 లీటర్ల వాటర్ అవసరమవుతాయి. మగ్గు కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజుది వాడితే ఓ వ్యక్తి రోజుకి కనీసం 20 నుంచి 40 లీటర్ల దాకా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే వంట పాత్రల్ని పంపు కింద కడిగితే 50 నుంచి 60 లీటర్ల నీటిని పడుతుంది. అదే ఒక బకెట్తో నీటిని పట్టుకుని కడుక్కుంటే 15 నుంచి 20 లీటర్ల నీరు సరిపోతుంది. కూరగాయల్ని ఓ పాత్రలో తీసుకుని కడిగితే 1 లీటర్ నీరు సరిపోతుంది. అదే ట్యాప్ కింద కడిగితే 4 నుంచి 8 లీటర్ల వరకు నీరు పడుతుంది. పైగా పాత్రలో కడిగినవి మొక్కలకు పోసుకోవచ్చు. మరి ట్యాప్ కింద కడిగితే ఆ నీరు కాస్త డ్రైనేజ్ పాలే అవుతుంది. కుళాయి నుంచి సెకనుకి 1 చుక్క చొప్పున వాటర్ లీక్ అయినా రోజుకి 30 లీటర్ల నీరు వృధా అవుతుంది. పైపుతో ఒక్కసారి కారును కడిగితే సుమారు 200 లీటర్ల నీరు పడుతుంది. అదే ఓ బకెట్ నీళ్లతో క్లాత్ ముంచి శుభ్రం చేసుకుంటే కేవలం 20 లీటర్ల నీరే సరిపోతుంది. ఓ చెట్టు రోజుకి 265 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది, వాతావరణంలోకి విడుదల చేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడటంతో పాటు విధిగా చెట్లు పెంచితే నీటి లభ్యత కూడా పెరుగుతుంది. భారతీయ ప్రమాణాల ప్రకారం స్నానానికి 55 లీటర్లు, టాయిలెట్కి 30 లీటర్లు, ఇంటి శుభ్రానికి 10 లీటర్లు, బట్టలు ఉతకడానికి 20 లీటర్లు, పాత్రలకి 10 లీటర్లు, అలాగే వంటకి 5 లీటర్లు, త్రాగడానికి 5 లీటర్లు చొప్పున సగటు మనిషికి రోజుకి 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ అధిక ఆదాయ వర్గాలన్నీ 250 నుండి 600 లీటర్ల వరకు వాడుతుంటే అల్పాదాయ వర్గాల వాడకం 30 లీటర్ల వరకు మించడం లేదు. అంతేకాదు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్టార్ హోటల్స్లో ఓ గది నిర్వహణ కోసం రోజుకి వాడే నీరు 1000 నుంచి 1600 లీటర్ల వరకు ఉంటుంది. మరి నీటిని అనవసరంగా వాడితే చుక్క నీరు దొరక్క భవిష్యత్తు తరాలు తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాలినడకన చాలా దూరం వెళ్ళి బిందెలతో నీటిని తెచ్చుకునే పరిస్థితులున్నాయి. నీరు లేక అల్లాడే ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుందాం. మీరింతవరకు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు విన్నారు.

ఈనాటి వనితవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం అండి. మరి అయితే ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా మనం అడగబోతున్న ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? ప్రశ్న మరొకసారి, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

చాలామంది శ్రోతలు క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లు పొందారు? సమాధానం రాసి పంపించేసేయండి. మరి మీ కోరిక మేరకు నేను క్వశ్చన్ అయితే మళ్ళీ చెప్పాను కదా. సరే, ఇప్పుడు సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాము. అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి హరినాథపురం, రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి పంపించారండి ఫణిరాజ్ గారు, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి మహేంద్ర గారు పంపించారండి, రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ అండి. రెండు పెట్టారు, ఒకటి రైట్ ఆన్సర్, ఓకేనా?

సుమతి గారు ఆత్మకూరు నుంచి పంపించారు, నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హొస్కోట నుండి పంపించారు. రైట్ ఆన్సర్. దేవులపల్లి నుంచి హనుమంతరావు, కూర్మవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామ, కృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు గారు పంపించారండి. రైట్ ఆన్సర్. అత్తిలి నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. శ్రీను, వెల్వెల్ల, నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే మనకి ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. దైదా భిక్షం, వెంకట్, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నల్గొండ డిస్టిక్ నుంచి పంపించారండి వీరు కూడా. వీరి పేర్లు రాయలేదు. రామూర్తి గారు కూచివనిపేట నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గొలగమూడి రాధాకృష్ణమూర్తి గారు పంపించారండి. మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేశ్వర, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. ఇంకా మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య గారు పంపించారండి. రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఎనమడుగు నుండి పంపించారండి. సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి గారు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారండి. రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిలువరు లంక నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. రవికుమార్ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు దగ్గరికి వచ్చారండి, కానీ రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా?

వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి. రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం రాసిన వారి పేర్లన్నీ చదివేశాను కదండి, మిగిలిన వాళ్ళ పేర్లు చదవలేదు అంటే వారు ఆన్సర్ తప్పుగా పంపించారు, అందుకని వారి పేర్లు చదవలేదు, గమనించగలరు. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం వినే టైం వచ్చేసింది. అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లు పొందారు అడిగిన ప్రశ్నకు సమాధానం 48. మొదటి ప్రశ్న అయిపోయింది కదండి. ఇక రెండవ ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? ప్రశ్న మరొకసారి, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? సమాధానం నాకు రాసి పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

రెండవ ప్రశ్న సమాధానం పంపించిన వారు అందరికంటే ముందుగా ఎవరంటే శ్యామ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ గారు. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాషిణి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. తెనాల నుండి ఎంవి ప్రసాద్, ఇందిర మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సత్యనారాయణ, ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారు. రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గోగులమూడి రాధా కృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఆదిత్య, గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు, అరుణ, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు. వినయ్, శ్రీదేవి, ప్రవీణ. రైట్ ఆన్సర్. భానుప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావిల్ల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకిరామయ్య. రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. రవికుమార్ గారు పంపించారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాల నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు త్రివేణి, చిన్మయి. రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య, అల్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్. రైట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. రైట్ ఆన్సర్ అండి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మెహబూబ్ జాన్ గారు. రైట్ ఆన్సర్ అండి. జాన్ గారు. శంకర్ గారు పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి పంపించారండి. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక, శ్రీవైష్ణవ్.

కళాకృతి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు పంపించారు అత్తిలి నుంచి. రైట్ ఆన్సర్ అండి రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ ఇంకా ఎవరు పంపించారంటే వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారు. రైట్ ఆన్సర్ రవీందర్ రెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ పెట్టారండి, ఎందుకనో ఒకసారి చూసుకోండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనుమడుగు నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. రైట్ ఆన్సర్ వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువలంక అవనిగడ్డ నుండి. రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి. రైట్ ఆన్సర్ అండి పాపినేనిపాలెం నుండి పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైట్ ఆన్సర్ పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్. రైట్ ఆన్సర్ అండి మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు సుభాషిణి శ్రీ విష్ణు. రైట్ ఆన్సర్ అండి ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ రాజశేఖర్ గారు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారండి. ఎస్ రేవతి గారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపిస్తున్నారు చూద్దాము. చంద్రమౌళి గారు పద్మరాణి గారు పంపించారు మంచిర్యాల నుంచి. రైట్ ఆన్సర్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ హైదరాబాద్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ బి శివకుమార్ గారు వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ ఓకేనండి. మరి అయితే అందరి పేర్లు చదివేశాను కదా, అయితే నేను అడిగిన ప్రశ్న దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు, దామిడీ ఫలం. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో డాక్టర్ ఏ కోదండరామయ్య గారు గానం చేసిన జానపద గీతాలు వింటారు.
1: నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే. నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే. మొన్న తిరిగొస్తనన్నాడే. నీళ్ళు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నీళ్ళు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే. మొన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది. నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాదే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలి కులికి పడతాదే. నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, నన్నిడిసిపెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే, మొన్న తిరిగొస్తనన్నాడే. గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు

తారోరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది. అద్దం లాంటి దాని ముఖము సన్నానైన తీగ నడుము, అద్దం లాంటి దాని ముఖము సన్నానైన తీగ నడుము. అబ్బదా.

నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారోరి సిన్నది, దిక్కు మొక్కు లేని దాన్ని మీకు వెనక ముందు లేరు, దిక్కు మొక్కు లేని దాన్ని మీకు వెనక ముందు లేరు. ఉండరాదా నా కాడ అని బతిమాలింది ఈ గోదారోరి సిన్నది, దాని ఇంటికి

కోరిసినది, దాని ఇంటికి రమ్మన్నది, గోదారోరిసినది. ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమా.

ముఖం తిప్పేసింది గోదారోరి సిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది, తాని సోకు చూడమన్నది గోదారోరి సిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది, దాని సోకు చూడమన్నది అదం వంటి మిదే మీదకు వద్దకు రమ్మన్నది, అదం వంటి మిదే చూసిన గుండె బద్దలైంది గోదారోరి సిన్నది, దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది. దుడు కట్టెత్తుకొని దూరి పారసెత్తుంటే, దుడు కర్రెత్తుకొని దూరి పారసెత్తుంటే, భూమి భూలోకమంతా చూసినానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు, బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు కొప్పు సవరమంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. పొయ్యి కాడికి ఎత్తుకుపోయి సురసూర కాలుతుంటే, రజకుని చిన్నోడిపైలో సలి కాశానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల. కుండకాడికెత్తుకుపోయి రుద్ది రుద్ది కడుగుతుంటే,

పెట్టి గుబగూబ ఉడుకుతుంటే కాశీక విలాసం చూసినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే. కోడి పిల్ల కూడు కూర వండి కూటి మీద కూకుంటే

సుకలని కొండ మీద సోకు చేసుకునేల పంటబో ముసిరిన చీకట్లలో మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటి మినుగురు జ్యోతులు చికిలి చిల్లులడకమున్నే సిద్ధుల రాగాలు చెవులు నిద్దుర తీయకమున్నే ఆకాశపు ఒడిని తోట ఆవలింత గొనకమున్నే పొద్దువాలు వెంటనే పుంత

సద్దుమణగా నిచ్చిరా ముద్దుల మామయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మామయ్య. గొడ్డుగోదమళ్ళేసే కుర్ర కుంకలకు గాని, కలుపు తీతలై మళ్ళే కన్నె పడుచులకు గాని, బుగ్గ మీద మెడియేసే భూకామందుకు గాని, గొడ్డుగోదమళ్ళేసే కుర్ర కుంకలకు గాని, కలుపు తీతలై మళ్ళే కన్నె పడుచులకు గాని, బుగ్గ మీద మెడియేసే భూకామందుకు గాని, దోవకెదురు వస్తివా దొంగ చూపు చూస్తివా, దోవకెదురు వస్తివా దొంగ చూపు చూస్తివా, తంట మన ఇద్దరికీ తప్పదు మామయ్య, తంట మన ఇద్దరికీ తప్పదు.

కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, చెదిరిపోకు మామయ్య, బెదిరిపోకు మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య, సదురుకో నీ పదును గుండె సక్కని మామయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన సీక

ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకుతొడ మలుపు కాడ చిటికెలేసినవి వినప్పుడు, ముఠభవి వెనక నాతో మోటు సరసమాడినప్పుడు, పనులు గట్టి ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకుతోట మలుపు కాడ చిటికెలేసినవి వినప్పుడు, మొటభవి వెనక నాతో మోటు సరసమాడినప్పుడు, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, చిన్నబొకు నలుగు

0: ముసిరి నసీకట్లలో మంచకాడ కలుసుకో మరువకుమామయ్య, మంచకాడ కలుసుకో మరువకుమామయ్య, మరువకుమామయ్య.
1: మీరింతవరకు డాక్టర్ ఏ కోదండరామయ్య గారు పాడిన జానపద గీతాలు విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో చంద్రలేఖ ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట

కార్యక్రమంలో చివరిగా సరదాగా కాసేపు. ఈ చిత్రానికి చక్రి మాళవిక పాడిన పాట, గీత రచన కందికొండ.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా సేవ చేసే డాక్టర్స్కి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేకమైన రోజు ఇది. అయితే నేషనల్ డాక్టర్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి? డాక్టర్ సమాజంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు? అలాగే డాక్టర్ కావాలంటే ఏం చదవాలి? నీట్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేషనల్ డాక్టర్స్ డేను ప్రముఖ ఫిజీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, ఎడ్యుకేషనిస్ట్ అయిన డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ గారి గౌరవంగా నిర్వహిస్తున్నాం. డాక్టర్ బీసీ రాయ్ గారి బర్త్ యానివర్సరీ అలాగే వర్ధంతి 2 జూలై 1 జరిగాయి. మెడికల్ ఫీల్డ్స్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 1991 నుంచి ఇండియాలో నేషనల్ డాక్టర్స్ డేని అధికారికంగా జరుపుకుంటున్నాం. మన జీవితంలో డాక్టర్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీ వరకు, ఎమర్జెన్సీ నుంచి రెగ్యులర్ హెల్త్ చెకప్ వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు ముందుగా గుర్తు వచ్చేది డాక్టర్. అయితే ఒక డాక్టర్ విజయం వెనుక ఎన్నో సంవత్సరాల చదువు, స్లీప్లెస్ నైట్స్, నిరంతర సాధన, డెడికేషన్ దాగి ఉంటాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, హెల్త్ ఆర్గనైజేషన్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి సేవలు అందించిన డాక్టర్స్ని సన్మానిస్తారు. అలాగే ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా ప్రకటిస్తారు. ఆ థీమ్ ద్వారా ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచడం, డాక్టర్స్ చేస్తున్న సేవలను ప్రజలకు గుర్తు చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. ఇటీవల సంవత్సరాల్లో మెడికల్ ఫీల్డ్ చాలా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్, రోబోట్ అసిస్టెడ్ సర్జరీస్ వంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అయినా కూడా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఒక పేషెంట్కి ధైర్యం చెప్పడం, సరైన ట్రీట్మెంట్ని నిర్ణయించడం, కుటుంబానికి భరోసా ఇవ్వడం మాత్రం డాక్టర్ మాత్రమే చేయగలడు. అందుకే మెడికల్ ప్రొఫెషన్కి సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక కామన్ క్వశ్చన్ డాక్టర్ ఎలా అవ్వాలి అన్నదే. అందుకే ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. డాక్టర్ కావాలంటే ముందుగా 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. తరువాత నీట్ ఎగ్జామ్ రాయాలి. ప్రస్తుతం ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులలో అడ్మిషన్ పొందాలంటే నీట్ తప్పనిసరి. ఈ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ర్యాంక్, కేటగిరీ, సీట్ అవైలబిలిటీ ఆధారంగా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. చాలామంది ఎంబీబీఎస్ మాత్రమే మెడికల్ కోర్స్ అనుకుంటారు, కానీ నీట్ ద్వారా ఎన్నో కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఏఎంఎస్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. బీడీఎస్ చదివితే డెంటిస్ట్ అవుతారు, బీఏఎంఎస్ చదివితే ఆయుర్వేద డాక్టర్, బీహెచ్ఎంఎస్ చదివితే హోమియోపతి డాక్టర్, బీయుఎంఎస్ ద్వారా యునానీ మెడిసిన్ కూడా చదవచ్చు. బీవీఎస్సి పూర్తి చేస్తే వెటనరీ డాక్టర్గా యానిమల్స్కి ట్రీట్మెంట్ అందించవచ్చు. అలాగే నర్సింగ్, ఫార్మసీ వంటి హెల్త్ కేర్ కోర్సెస్ కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తున్నాయి. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఈ కోర్స్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో 4 సంవత్సరాలు అకాడెమిక్స్, చివరి సంవత్సరం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో స్టూడెంట్స్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్తో కలిసి ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయడం, డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ ప్లాన్ అర్థం చేసుకోవడం వంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈ సమయంలో వస్తుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా లెర్నింగ్ అక్కడితో ఆగిపోదు. ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకునేవారు నీట్ పీజీ ఎగ్జామ్ రాసి ఎండీ లేదా ఎంఎస్ స్పెషలైజేషన్స్ చేస్తారు. ఎండీ అంటే మెడిసిన్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్, ఎంఎస్ అంటే సర్జరీ రిలేటెడ్ స్పెషలైజేషన్స్. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, డర్మటాలజీ, రేడియాలజీ, గైనకాలజీ, ఎనస్థీజియాలజీ, పల్మనాలజీ వంటి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్కి ప్రత్యేకమైన స్కోప్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మెడికల్ ప్రొఫెషన్లో సక్సెస్ సాధించాలంటే మార్క్స్ ఒక్కటే సరిపోవు. సహనం, డెడికేషన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ డెసిషన్

మేకింగ్ చాలా అవసరం. ఎందుకంటే ఒక డాక్టర్ చేతిలో కేవలం మెడిసిన్స్ మాత్రమే ఉండవు, ఎంతోమంది జీవితాలు, కుటుంబాల ఆశలు కూడా ఉంటాయి. అందుకే ఈ ప్రొఫెషన్ని ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రధానమైన ప్రొఫెషన్స్లో ఒకటిగా భావిస్తారు. ఈ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మెడికల్ ప్రొఫెషన్లో కెరీర్ బిల్డ్ చేయాలని కలలు కంటున్న ప్రతి స్టూడెంట్ కూడా హార్డ్ వర్క్, డెడికేషన్తో ముందుకు సాగితే ఒకరోజు సమాజానికి సేవ చేసే గొప్ప డాక్టర్గా నిలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అంతరిక్షం చిత్రం నుంచి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో హరిణి యాజనిజర్ పాడిన పాట మీకోసం.

ప్రతి పెద్ద బిజినెస్ విజయానికి కనిపించకుండా నిలిచే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటారు. వారే చార్టర్డ్ అకౌంటెంట్. మరి ప్రతి సంవత్సరం జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? వారి పాత్ర ఎంత ముఖ్యమైనది? ఇప్పుడు తెలుసుకుందాం. 1949 జూలై 1న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ICAI ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ICAI ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ ఆర్గనైజేషన్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ట్యాక్స్ ఫైల్స్ మాత్రమే చూసే పర్సన్లా అనుకుంటారు, కానీ నిజానికి వారి పని అంతకంటే చాలా పెద్దది. ఒక కంపెనీ లేదా బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ రికార్డ్స్ను సరిగ్గా నిర్వహించడం, అకౌంట్స్ చెక్ చేయడం, ట్యాక్స్ ప్లానింగ్, ఆడిట్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్ సిద్ధం చేయడం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అనేది చూడడం వంటి ఎన్నో బాధ్యతలు చార్టర్డ్ అకౌంటెంట్పై ఉంటాయి. ఒక కంపెనీలో ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, భవిష్యత్తులో ఏ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటే మంచిది అనే విషయాల్లో కూడా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ముఖ్యమైన సూచనలు ఇస్తారు. అందుకే బిజినెస్ డెసిషన్స్ తీసుకునే సమయంలో వారి అడ్వైస్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ గవర్నమెంట్కి కూడా ఎంతో సహాయం చేస్తారు. సరైన ట్యాక్స్ కలెక్షన్ జరగడంలో, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ పెరగడంలో, ఫ్రాడ్స్ని గుర్తించడంలో, కంపెనీస్ రూల్స్ పాటిస్తున్నాయా లేదా చూసే విషయంలో వారి పాత్ర చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కామర్స్ స్టూడెంట్స్తో పాటు ఇతర స్ట్రీమ్స్కి చెందిన స్టూడెంట్స్ కూడా సిఏ కోర్సుపై ఆసక్తి చూపిస్తున్నారు. సిఏ అవ్వాలంటే ముందుగా ICAI నిర్వహించే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత సిఏ ఇంటర్మీడియట్, ఆర్టికల్షిప్ ట్రైనింగ్, చివరిగా సిఏ ఫైనల్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కాస్త ఛాలెంజింగ్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్స్ కేవలం అకౌంటింగ్కే పరిమితం కావడం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వంటి ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారు. చాలామంది తమ సొంత సిఏ ప్రాక్టీస్ కూడా ప్రారంభించి ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతున్నారు. డిజిటల్ ఇండియా, GST, ఇన్కమ్ ట్యాక్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి వ్యవస్థలు విస్తరిస్తున్న ఈ రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్ అవసరం మరింత పెరిగింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ నుంచి బిజినెస్ గ్రోత్ వరకు ప్రతి దశలో వారి సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి బిజినెస్కి బలమైన ఫైనాన్షియల్ ఫౌండేషన్ను నిర్మించడంలో, కంపెనీస్కి సరైన దిశలో నడిపించడంలో, దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు సేవ అందించడంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఐ అనే చిత్రం నుంచి AR రెహమాన్ సంగీతంలో హరిచరణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాటను విందాం.

షాపింగ్ చేసినప్పుడు బిల్లులో జీఎస్టీ, గోల్డ్ కొనాలన్నా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, కార్, బైక్, మొబైల్ ఇలా ఏ వస్తువు కొన్నా జీఎస్టీ అనే పదం మనకు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ జీఎస్టీ అంటే ఏంటి? జూలై 1st జీఎస్టీ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు? ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. 2017 జూలై 1 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దేశమంతా ఒకే విధానమైన ట్యాక్స్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ అమలు చేశారు. ముందుగా ట్యాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం గవర్నమెంట్కి నేరుగా లేదా పరోక్షంగా చెల్లించే డబ్బునే ట్యాక్స్ అంటారు. ఉదాహరణకు, మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా కొన్ని సేవలు ఉపయోగించినప్పుడు బిల్లులో జీఎస్టీ రూపంలో కొంత ట్యాక్స్ చెల్లిస్తాం. ఆ డబ్బు గవర్నమెంట్కి చేరుతుంది. మరి గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని ఏం చేస్తుంది? మనం చెల్లించే ట్యాక్స్తోనే రోడ్స్, స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ వంటి ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే పోలీస్, డిఫెన్స్, విద్య, ఆరోగ్యం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సంక్షేమ పథకాల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తుంది. అంటే మనం చెల్లించే ట్యాక్స్ మళ్ళీ ప్రజల అభివృద్ధికే ఉపయోగపడుతుంది. జీఎస్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటారు. ఇందులో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులు ఉంటారు.

ప్రస్తుతం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉండాలి, ఏవైనా మార్పులు చెయ్యాలా అనే విషయాలను ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. అలాగే అన్ని వస్తువులపై ఒకే జీఎస్టీ ఉండదు. వస్తువును బట్టి 5%, 12%, 28% వంటి వేరువేరు జీఎస్టీ రేట్స్ ఉంటాయి. సాధారణంగా నిత్యావసర వస్తువులపై తక్కువ, విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ జీఎస్టీ ఉంటుంది. జీఎస్టీ వచ్చిన తరువాత చాలా పాత ట్యాక్సెస్ ఒక విధానంలోకి రావడంతో బిజినెస్ చేయడం సులభమయ్యింది. అలాగే ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ వంటి సౌకర్యాల వల్ల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. ట్యాక్స్ కలెక్షన్ కూడా మరింత క్రమబద్ధంగా జరుగుతోంది. ఇప్పటి జనరేషన్లో జీఎస్టీ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కామర్స్, బిజినెస్, ఫైనాన్స్ చదివే స్టూడెంట్స్కి, స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు, అలాగే భవిష్యత్తులో ఆంటర్ప్రెన్యూర్ కావాలనుకునే వారికి జీఎస్టీపై ప్రాథమిక అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ జీఎస్టీ అనేది కేవలం బిల్లులో కనిపించే ఒక ట్యాక్స్ మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చేందుకు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన సంస్కరణ. ఈ జీఎస్టీ డే సందర్భంగా జీఎస్టీ గురించి తెలుసుకొని ఫైనాన్స్ అవేర్నెస్ పెంచుకుందాం. ఇప్పుడు శివాజీ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉదిత్ నారాయణ్ చిన్మయ్ పాడిన పాట మీకోసం.

వర్షాకాలం మొదలై చుట్టూ పచ్చదనం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతిని మరింత పచ్చగా మార్చాలనుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై 1 నుంచి జులై 7 వరకు వన్ మహోత్సవ్ వీక్ను నిర్వహిస్తారు. మరి ఈ వన్ మహోత్సవ్ ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. వన్ మహోత్సవ్ అంటే చెట్ల పండుగ. 1950లో అప్పటి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కెఎం మునీష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వన్ మహోత్సవ్ వీక్ నిర్వహిస్తూ లక్షలాది మొక్కలను నాటుతున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరిలో చెట్ల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం. చెట్లు మనకు కేవలం నీడనే కాదు, ప్రాణవాయువును, స్వచ్ఛమైన గాలి, వర్షాలు, పండ్లు, ఔషధాలు, అడవుల్లో నివసించే జీవులకు ఆశ్రయాన్ని కూడా అందిస్తాయి. కానీ పెరుగుతున్న అర్బనైజేషన్, పొల్యూషన్, అడవుల నరకివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించాలని వన్ మహోత్సవ్ మనకు గుర్తు చేస్తుంది. స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఆర్గనైజేషన్స్, వాలంటీర్స్ కలిసి ఈ వారంలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మొక్క నాటడం ఒకటే కాదు, అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు దాన్ని బాధ్యత తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వన్ మహోత్సవ్ అనేది కేవలం ఒక వారోత్సవం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు పచ్చని ప్రకృతిని అందించాలనే ఒక మంచి ఆలోచన. ఈ వన్ మహోత్సవ్ వీక్ సందర్భంగా మనం కూడా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తూ ప్రకృతిని కాపాడే బాధ్యతను కలిసి తీసుకుందాం. ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకున్నాం కదా. ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. వార్తల వివరాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ, సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this universe. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
0: రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో
0: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
0: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: నాగరికాణం నాగరికాణం జీవనం పరివర్తితం. వికసిత భారత జీరామ్జీ అధినియమస్య పంచవింశత్యధిక ద్విసహస్రతమస్య అంతర్గతం వర్ధితాని పారిశ్రామిక మూల్యాన్ని అద్యారభ్య సమగ్రదేశే కార్యాన్వితాని. నవనియుక్తః సేనాధ్యక్షః జనరల్ ధీరసేఠ్ ఇత్యేషః వర్ధమాన సురక్షా వాతావరణస్య సమాహ్వానానాం నివారణాయ సేనాయాః ఆధునికీకరణస్య ఆవశ్యకతాయాః విషయ అవధానం దత్తవాన్. శివరాజసింహ చౌహానః కిరణ్ రిజిజు ఇత్యేతౌ అరుణాచలప్రదేశే జలాప్లావేన ప్రభావితక్షేత్రాణాం నిరీక్షణం కృతవంతౌ. భారతీయ ఋతువిభాగః అవదత్ యత్ ఆగామి దినేషు దిల్లీ హరియాణా చండీగఢ్ పంజాబ్ ఇత్యేతేషు ప్రదేశేషు దక్షిణ పశ్చిమ ప్రావృట్కాలః అగ్రే గమిష్యతి. అపి చ ఫిఫా విశ్వకప్ క్రీడాయాం మెక్సికో దేశః అద్య ప్రాతః మెక్సికో సిటీ క్రీడాంగణే రౌండ్ ఆఫ్ 32 క్రీడాయాం ఎక్వాడోర్ దేశం 2-0 పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్మిన్ ప్రవిష్టవాన్. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ డిజిటల్ ఇండియా అభియానేన శాసనస్య పరిభాషా పరిమార్జితా. నాగరికాణాం సశక్తీకరణం విహితం సహైవ దేశస్య సమగ్ర వికాసాయ గతిః ప్రదత్తా. అస్యాభియానస్య ఏకాదశవర్షాణాం పూర్తౌ ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ అనేనాభియానేన నిర్ధనాః శోషితాశ్చ జనాః సబలీకృతాః, సహైవ లక్షాధికానాం నాగరికాణాం జీవనం పరివర్తితం. సర్వకారస్య ఏషః డిజిటల్ ఇండియా కార్యక్రమః 15-2000తమవర్షస్య అస్మిన్నేవ దిన సమారబ్ధః. తత ఆరభ్య అనేన దేశే నాగరికాణాం పరస్పర సంపర్కస్య శిక్షణస్య డిజిటల్ శోధనస్య తథా చ సర్వకారీయ సేవా పద్ధతౌ కశ్చన అభూతపూర్వః పరిష్కారో విహితః. వర్తమాన సమయే భారతేన సమగ్ర విశ్వే విశాలతమః డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తంత్రః సుదృఢతయా నిర్మితః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య యూనః ప్రార్థితవతి యత్ తే 47-2000తమవర్షం యావత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం పూర్ణ సమర్పణేన సత్యనిష్టయా దృఢనైతిక మూల్యైశ్చ సహ అగ్రే వర్ధయేయుః. అనంతపురే ఆంధ్రప్రదేశ కేంద్రీయ విశ్వవిద్యాలయస్య ప్రథమే దీక్షాంత సమారోహే ముఖ్యాతిథిరూపేణ సంబోధయంతి రాష్ట్రపతిః అవదత్ యత్ యువకాణాం ఊర్జా ప్రతిభా కర్తవ్యనిష్ఠా చ కస్యచిదపి సమావేశినః సమృద్ధస్య చ రాష్ట్రస్య నిర్మాణే నిర్ణాయక భూమికాం నిర్వహిష్యతి.
1: Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society.
0: రాష్ట్రపతినా విశేషేణ రేఖాంకితం యత్ అస్మిన్ దీక్షాంత సమారోహే పదక ప్రాప్తయే ఛాత్రాభిః ఛాత్రాణామపేక్షయా అధికః ప్రయత్నః విహితః. అనేన దేశే యువ మహిళానాం వర్ధమానాః ఆకాంక్షాః దృఢసంకల్పశ్చ దృశ్యతే. సా స్నాతకేభ్యః జీవనపర్యంతం జ్ఞానార్జనాయ తథా చ స్వకీయ జ్ఞానస్య ఉపయోగం సమాజాయ విశేషతః నిర్ధనానాం శోషితానాం చ వర్గాణాం కళ్యాణాయ విధాతుం ఆగ్రహం కృతవతీ. వికసిత భారత జీరామ్జీ అధినియమస్య 15-2000తమస్య అంతర్గతం వర్ధితాని పారిశ్రామిక మూల్యాన్ని అద్యారభ్య సమగ్రదేశే కార్యాన్వితాని. గ్రామీణ వికాస మంత్రాలయేన ప్రసారితాయాః అధిసూచనాయాః అనుసారం సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ పారిశ్రామిక అనుపాతేషు శ్లాఘనీయ వృద్ధిః కృతా. మంత్రాలయేన ప్రోక్తం యత్ ప్రథమవారం ప్రతిదినం 300 రూప్యకాణాం కశ్చన అంతరిమాధార పారిశ్రామిక అనుపాతః నిర్ధారితః. అనేన సునిశ్చేష్యతే యత్ దేశస్య కస్మిన్నపి భాగే అధిసూచితః న్యూనతమ పారిశ్రామికః అస్మాత్ స్తరాత్ అల్పం న భవేత్. కేంద్రీయ మంత్రిణో శివరాజసింహ చౌహానః కిరణ్ రిజిజు ఇత్యేతౌ అరుణాచలప్రదేశస్య ముఖ్యమంత్రిణా పేమాఖాండు ఇత్యమునా సహ అద్య ద్వితీయ దినేపి రాజ్యస్య జలాప్లావేన ప్రభావితక్షేత్రాణాం ఆకాశమార్గేణ నిరీక్షణం కృతవంతౌ. ఏతేన ఉచ్చస్తరీయేన దళేన సర్వప్రథమం అత్యధిక ప్రభావితస్య పూర్వ సియాంగ్ జనపదస్య పాసిఘాట క్షేత్రస్య తతఃపరం చ బోయింగ్ గ్రామస్య చ ఆపత్స్థితేః ప్రత్యక్షణం సమీక్షణం విహితం.

0: ఈనాటి పల్లెసీమలు గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో హఠాన్ మరణాలు అనే అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: గుండె జబ్బులు, లక్షణాలు, చికిత్స ఈ ధారావాహిక కార్యక్రమంలో మనం డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారి ద్వారా చాలా విషయాలు, గుండె సమస్యలు, ఆపరేషన్స్, అలాగే యాంజియోప్లాస్టీ, ఇంకా స్టెంటింగ్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాము ఇప్పటి వరకు. మరి ఈ మధ్యకాలంలో మనకి సడన్ డెత్స్ అనేటటువంటివి పెరిగిపోయాయి, హఠాన్ మరణాలు ముఖ్యంగా ఈ లాస్ట్ 2-3 ఏళ్లలో వింటున్నాము, కోవిడ్ వీటన్నిటి తర్వాత. మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ హఠాన్ మరణాలు, కారణం ఏంటి, వీటన్నిటి గురించి డాక్టర్ గారిని అడుగుదాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. ఈ సడన్ డెత్స్ అనేటటువంటివి 30-40 ఏళ్ల వాళ్ళు కూడా వయసుతో సంబంధం లేకుండా వింటున్నాం ఈ మధ్యన చాలామంది. ఇంకా అందరూ గ్రీఫ్, తర్వాత బాధపడటం, ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదివరకటి కాలంలో గుండె జబ్బులు అనేటువంటివి వచ్చినా కూడా రేర్గా 30 ఏళ్ల వాళ్ళకి వచ్చేవి, ఒక 40-50 తర్వాతనే ఇవన్నీ వచ్చేవి. ఇలా సడన్గా జరగడానికి ఇవి హార్ట్కి సంబంధించినవా, వేరే వాటికి ఏమైనా సంబంధించినటువంటివా?
2: అంటే ఈ మధ్యకాలంలో మనం డెఫినెట్గా హఠాన్ మరణాలు అనేవి మనం చాలా వరకు చూస్తున్నామండి. ఇంకొకటి మనకి మీడియా అనేది కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి బయటపడుతున్నాయి. ఇదివరకు ఉన్నా కూడా చాలామందికి తెలిసేవి కావు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా మనకి ఎక్కువగా ఉండటం వల్ల ఈ హఠాన్ మరణాల గురించి కూడా మనకి ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల కూడా మనకి అంటే ఎక్కువగా జరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో గత 5 ఏళ్లలో హఠాన్ మరణాలు అనేవి బాగా పెరిగిపోయినాయి. ఎందువల్ల అంటే ముఖ్యంగా గుండె జబ్బుల వల్లే హఠాన్ మరణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. గుండె జబ్బుల్లో కూడా ఎందువల్ల హఠాన్ మరణాలు జరుగుతాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ప్యూర్గా మనకి ఈ గుండె పోటు వల్లే కాదు, మనకి గుండె లయలోని అబ్నార్మాలిటీస్ వల్ల కూడా హఠాన్ మరణాలు అనేవి జరుగుతూ మనం చూస్తూ ఉంటాం. మనకి గ్రాస్గా తీసుకుంటే ఎరిథ్మియాస్ అంటాం. ఎరిథ్మియాస్ అంటే గుండె లయలో వచ్చే తేడాల వల్ల ఈ హఠాన్ మరణాలు జరగటం. ఈ గుండె లయ అంటే నార్మల్గా మనకి గుండె అనేది 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ ఎరిథ్మియాస్ అంటే గుండె సడన్గా 200 సార్లు కొట్టుకోవటం, వెంట్రికులర్ టకీకార్డియా అంటాం, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఈ గుండె అనేది సడన్గా 200-250 సార్లు కొట్టుకున్నప్పుడు గుండె నుంచి జరగాల్సిన రక్త ప్రసరణ సరిగ్గా జరగక, మెదడుకి రక్తం సరిగ్గా అందక సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి హఠాన్ మరణం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు గుండె 60 సార్లు కొట్టుకోకుండా 30-20 సార్లు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సేమ్, మనకి రక్త ప్రసరణ సరిగ్గా జరగక మెదడుకి హఠాన్ మరణం అనేది జరుగుతూ చూస్తూ ఉంటాం. దీన్ని ఎరిథిమియాస్ అంటాం. అంటే రకరకాల ఎరిథిమియాస్ ఉంటాయి. టాకీకార్డియా అనేది గుండె స్పీడ్గా కొట్టుకోవడాన్ని టాకీకార్డియా అంటాం, గుండె స్లోగా కొట్టుకోవడాన్ని బ్రాడీకార్డియా అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ప్లస్ ఈ ఎరిథ్మియాస్లో ఛానలోపతీస్ అంటాం. ఈ ఛానలోపతీస్ అనేది ఒక రకమైన జబ్బు విభాగం అన్నమాట. వీటిల్లో కొన్ని లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, షార్ట్ క్యూట్రీ సిండ్రోమ్స్ అంటాం, తర్వాత బ్రుగడా సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ ఒక రకమైన జబ్బులు అన్నమాట. ఇవి ఏంటంటే ఈ గుండె లయలో అబ్నార్మాలిటీస్ కాజ్ చేస్తాయి. దీనివల్ల మనకు సడన్గా గుండె ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి మనం ఈసీజీలో, నార్మల్ ఈసీజీలో ఈజీగా తెలుసుకునే అబ్నార్మాలిటీస్ అన్నమాట. ఈ బ్రుగడా సిండ్రోమ్ కానివ్వండి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్, ఇవన్నీ మనకి నార్మల్ ఈసీజీలోనే బయటపడతాయి. ఇవన్నీ ఉన్నట్లయితే కనుక ఇవి కూడా మనకి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన ఈసీజీలో ఇవి తెలుసుకున్నట్లయితే హోల్టర్ అని ఒక పరీక్ష ఉంటుంది. హోల్టర్ అనే పరీక్ష ఏంటంటే మనం 24 గంటలు

0: నుంచి 72 గంటల పాటు మనం ఈసీజీని రికార్డ్ చేసే పరికరం అన్నమాట. మనకి 24 నుంచి 72 గంటల పాటు మనకి ఈసీజీ కంటిన్యూస్గా రికార్డ్ చేస్తుంది. దీనిలో మనకేమన్నా మధ్యలో ఈ గుండె లయలో ఏమన్నా తేడా ఉందా ఏంటి అనేది మనకి బయటపడుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే గనక దానికి తగ్గ ట్రీట్మెంట్ మనకు మందులు వాడినట్లయితే ఈ సడన్ డెత్స్ అనేవి కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదొక భాగం అయితే ఎరిథ్మియాస్ ఒక భాగం అయితే నెక్స్ట్ భాగం కార్డియోమయోపతి. మనకి కార్డియోమయోపతి అంటే గుండె కండరంలో వచ్చే తేడాలన్నమాట. ఇప్పుడు గుండె కండరంలో దీనిలో రకరకాల కార్డియోమయోపతీస్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. ఇందులో ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో మనకి హఠాన్ మరణాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం ఎథ్లీట్స్ ఈ ఫుట్బాల్ ఆడతా సడన్గా ఫీల్డ్లో కొలాప్స్ అయిపోయారంటాం. ఇది దీనికి మోస్ట్ కామన్గా వీళ్ళకు ఉండేది ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే దానిలో గుండె కండరం అనేది బాగా మందంగా తయారయ్యి గుండె నుంచి బయటికి రక్త సరఫరా అయ్యే దగ్గర బ్లాక్ సన్నబడిపోవటం మూలాన గుండె నుంచి రక్తం ప్రాపర్గా బయటికి వెళ్ళటం అనేది జరగదు. దీంతో పాటుగా ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న వాళ్ళల్లో ఈ వెంట్రికులర్ టాకికార్డియా గుండె లయలో వచ్చే తేడాలు కూడా అధికంగా ఉంటాయి. సో వీళ్ళల్లో కూడా మనకి హఠాన్ మరణం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి నార్మల్గా మనకి తెలియక ఏంటంటే హఠాన్ మరణం జరిగిన ప్రతిదీ గుండెపోటు అని అనుకుంటా ఉంటాం, కానీ అలా కాదు. ఈ హఠాన్ మరణానికి రకరకాల జబ్బులు రకరకాల అబ్నార్మాలిటీస్ కారణాలు కావచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ పీపుల్లో మనం చూసే హఠాన్ మరణాలు ఎక్కువ శాతం ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే జబ్బు వల్ల మనం చూస్తూ ఉంటాం.
1: అంటే అది టూ మచ్ ఆఫ్ ఎక్సర్షన్కి ఏమైనా రిలేటెడ్?
0: టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ వల్ల కూడా మనకి ఈ గుండె పోటు రావచ్చు. నెక్స్ట్ వచ్చే ఈ రెండు విభాగాల తర్వాత ఎరిథ్మియాసు కార్డియోమయోపతీస్ తర్వాత మనకి గుండెపోటు. గుండెపోటు అనేది ఎలాగూ సడన్ కార్డియాక్ డెత్ మనకు గుండెపోటులో కూడా రావచ్చు. ఈ కార్డియోమయోపతీస్లోనే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం బాగా వీక్ అయిపోయి గుండె పెరిగిపోయింది అంటారు. కొంతమంది మనకు చెప్తూ ఉంటారు గుండె పెరిగిపోయింది అనేది. ఈ గుండె వీక్ అయ్యి గుండె పెరిగిపోయినప్పుడు కూడా ఈ వెంట్రికులర్ టాకికార్డియా సడన్గా గుండె స్పీడ్గా కొట్టుకోవటం, గుండె సడన్గా ఆగిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ మూడో విభాగం ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్. అంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ లేకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏంటంటే గుండె సంబంధించిన రక్తనాళాల్లో ఈ సడన్గా గుండెపోటు రావటం లేకపోతే బ్లాక్లు ఏర్పడటం వల్ల సడన్గా గుండెపోటు వచ్చి మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఈ గుండెపోటు కూడా రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఒకటి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, ఇంకోటి స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డైసెక్షన్ అంటాం లేకపోతే అయోర్టిక్ డైసెక్షన్. ఇవన్నీ ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టు విపరీతమైన ఎగ్జర్షన్కి లోనైనప్పుడు ఈ గుండె అనేది బాగా హై ప్రెషర్లో కొట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ గుండె పైన ఉన్న రక్తనాళాలు చిట్లిపోయి దానివల్ల కూడా గుండెపోటు వచ్చి సడన్ డెత్ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది జిమ్లో వాటిల్లో బాగా విపరీతమైన వెయిట్స్ అవి ఎత్తినప్పుడు ఏమవుతుందంటే గుండె సడన్గా హై ప్రెషర్కి లోనవుతుంది. అలా లోనైనప్పుడు ఒకవేళ రక్తనాళం కనుక వీక్గా ఉంటే ఆ లోపల ఉన్న ప్లాక్ అంటే ఏదైతే ఉందో ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటే కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అది సడన్గా ఆ ఏరియాలో చిట్లటం మూలాన ఒకేసారి రక్తం గడ్డగట్టి సడన్గా మ్యాసివ్ గుండెపోటు వచ్చి మరణించడం అనేది ఈ మధ్య మనం చూసినట్లయితే కొంతమంది యాక్టర్స్ కూడా టీవీ యాక్టర్స్ మనకి మనం ఎక్కువ మీడియాలో అటెన్షన్ వచ్చింది టీవీ యాక్టర్స్. రీసెంట్గా మనకి ఒక మినిస్టర్ గారు కూడా ఇలా సడన్గా గుండెపోటు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీరిలో కూడా చాలా మనం అనుకోవచ్చు ఏంటి ఎంత ఫిట్గా ఉన్నారు వీళ్ళు ఎంత యంగ్గా ఉన్నారు అయినా కూడా వీళ్ళకి గుండెపోటు వచ్చింది అంటే అంటే ప్రాపర్గా మనం ఎక్కువ వెయిట్స్ అవి చేసినా కూడా ఇలా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్సర్సైజ్ ముఖ్యంగా కొంతమంది బ్యాడ్మింటన్ ఆడతా లేకపోతే షటిల్ ఆడతా సడన్గా కొప్పు కూలిపోవటం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఇలా జరగటం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం ఒకసారి జిమ్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు బేసిక్ హార్ట్ చెకప్ ఒకసారి ఈసీజీ ఎకో చేయించినట్లయితే మనకి చాలా వరకు కార్డియోమయోపతీస్ మనం ఈకోలో ఐడెంటిఫై చేయొచ్చు. ఎరిథ్మియాస్ ఇవన్నీ ఈసీజీలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఈసీజీ ఎక్కువతో పాటు ట్రెడ్మిల్ కానీ సిటీ కాల్షియం స్కోర్ ఇవన్నీ చేసినట్లయితే మనకి అసలు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చాలా వరకు మనం ఐడెంటిఫై చేసి ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉన్నట్లయితే దాన్ని మనం ముందుగానే ట్రీట్ చేసినట్లయితే ఈ హఠాన్ మరణం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా ఈ సాటాన్ మరణాలు 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే ఇది మనిషి లైఫ్లో ఈ 35 to 50 అనేది మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అన్నమాట. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆ వయసులో కనుక హఠాన్ మరణాలు జరిగితే అది ఆ ఫ్యామిలీకి చాలా తీరని లోటు. అందుకని మనం ఈ హఠాన్ మరణాలు మనం అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా ఒకవేళ మీరు 35-40 సంవత్సరాల్లో మీరు ఒకవేళ జిమ్ అది చేయాలనుకుంటే, లేకపోతే మీరు వెయిట్స్ అవి ఎక్కువగా చేయాలి, లేకపోతే కార్డియో ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అనుకుంటే కనుక ముందే ఒకసారి మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించి మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత, ఒకసారి ఈసీజీ ఎక్కువ అవసరమైతే ట్రెడ్మిల్, కాల్షియం స్కోరు ఇవన్నీ చేయించుకున్నట్లయితే మనకు అసలు ఉండే ఈ గుండె ప్రాబ్లము లేకపోతే ఇటువంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మనం అడ్వైస్ తీసుకున్నట్లయితే దాని ప్రకారం మనం ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకు ఈ సడన్ డెత్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది ఏంటంటే విపరీతంగా బాడీ బిల్డ్ చేద్దామని ఇప్పుడు కొంతమంది బాడీ బిల్డర్స్ వీళ్ళు స్టీరాయిడ్స్ తీసుకోవటం, ఇప్పుడు సిక్స్ ప్యాక్ అనేది ఒక మన హీరోలను చూసి వీళ్ళని చూసి సిక్స్ ప్యాక్ మజిల్ డెవలప్ చేద్దాం, సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేద్దాం అని స్టీరాయిడ్స్ తీసుకోవటం, ఈ ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం కొన్ని, అవి తీసుకుని ఎక్సర్సైజ్ చేయటం, విపరీతంగా హెవీ వెయిట్స్ చేయటం అంటే 15 కేజీలు 20 కేజీలు వాటితో డంబెల్స్ తో వాటితో చేయటం, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ గుండె మీద విపరీతమైన స్ట్రెస్ పడిపోయి విపరీతమైన స్ట్రెయిన్ అయ్యి గుండె ఈ గుండె పోటులో ఇవి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: బెంచ్ ప్రెస్ కూడా ఎక్కువ చేస్తారు,
0: బెంచ్ ప్రెస్
1: పెరగాలని,
0: ఛాతీ పెరగాలని, చాలా హెవీ వెయిట్స్, ఆ హెవీ వెయిట్స్ చేసినప్పుడు కూడా మీకు ఈ గుండెపోటు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ఐసోమెట్రిక్ ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్, ఈ రెండు రకాల ఎక్సర్సైజెస్ బ్యాలెన్స్డ్గా జరగాలి. అంటే ఒకరోజు మీరు కార్డియో ఎక్సర్సైజెస్ అంటే క్రాస్ ట్రైనరు, ట్రెడ్మిల్, ఈ పరిగెత్తటం ఇవన్నీ ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ కిందకు వస్తాయి. సో కార్డియో ఎక్సర్సైజ్ అనేది ఒకరోజు చేయాలి, ఒకరోజేమో వెయిట్స్ చేయాలి. పూర్తిగా వెయిట్స్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకరు కొంత వెయిట్స్ చేయాలి, కొంత కార్డియో ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటే వెయిట్స్ చేసినా కూడా మీకు గుండె మీద స్ట్రెయిన్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇంకా లేటెస్ట్గా సడన్ కార్డియాక్ డెత్స్ కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత మనకి ఈ ముఖ్యంగా కోవిడ్ టైంలో ఈ కోవిడ్ అనే జబ్బు లక్షణం ఏంటంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం అనేది దాని యొక్క ముఖ్య లక్షణం. మనకు ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి సడన్గా పల్మనరీ ఎంబాలిజం అంటాం, దానివల్ల సడన్ డెత్స్ వచ్చినాయి కొన్నిసార్లు. కొంతమందికి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి తీవ్రమైన గుడ్డిపోట్లు రావటం అనేది మనం చూసాం సడన్ డెత్స్. తర్వాత మనం వ్యాక్సిన్ రిలేటెడ్ డెత్స్ కూడా చూసాం. ఒక రకమైన వ్యాక్సిన్కి ఏంటంటే మనకి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే తత్వం అనేది ఎక్కువగా ఉంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక, దానివల్ల కూడా కొంతమందికి సడన్ డెత్స్ అనేవి మనం చూసాం. సో ఇవన్నీ మనకి ఈ హఠాన్ మరణాలకు గల కారణాలు ఇవన్నీ అనేది మనం చెప్పుకోవచ్చు.
1: అంటే పోస్ట్ కోవిడ్, కోవిడ్ వ్యాక్సినేషన్స్ రెండు కూడా, అందరిలో కాకపోయినా కొంతమందిలో దాని ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఇట్లా, మరి దానికి ఈ భయాలు మరి కొంతమందిలో వచ్చేస్తున్నాయి. అబ్బో మనం కూడా తీసుకున్నాం కదా, ఇంకా బూస్టర్స్ అన్నీ తీసుకున్నాం కదా, మేమేమైనా చెయ్యాలా అని కొంతమంది అనుకుంటున్నారు. అంటారు
0: అంటే వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో ఈ లక్షణం అనేది ఉండదండి, కాకపోతే కొందరిలో ఈ అవకాశం అనేది తప్పకుండా ఉంది కోవిడ్ వచ్చిన తగ్గిన వారిలో. కాకపోతే కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో 6 నెలలు సంవత్సరం వరకు లాంగ్ కోవిడ్ అని కూడా అంటున్నాము, 6 నెలలు సంవత్సరం వరకు కూడా దాని ఎఫెక్ట్స్ కొంతమందిలో ఉండటం అనేది చూస్తున్నాము. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సాధారణంగా 3 నెలల వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉండటం చూసాము. 3 నెలలు దాటి వ్యాక్సిన్ వల్ల గుండెపోటులు రావటం అనేది సాధారణంగా జరగదు.
1: ఇట్లా ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళలో వేరే వేరే కారణాలు
0: వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఒక కారణం నేను ఇందాక చెప్పినట్టు ఈ సడన్ డెత్స్ అనేదానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఆఫ్ లేట్ మనకి డబ్ల్యూహెచ్ఓ రీసెంట్ గా చేర్చిన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ కూడా ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి సడన్ డెత్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇన్ యంగ్, అంటే యువకుల్లో హార్ట్ స్ట్రోక్లు అధికంగా రావడానికి స్ట్రెస్ కూడా ఒక ముఖ్యమైన కారణం కింద ఈ

0: డబ్ల్యూహెచ్ఓనే స్ట్రెస్ని ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కింద దాన్ని చేర్చిందనమాట. మనకు తెలియకుండా ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ సిటీస్లో కార్పొరేట్స్లో హై పెర్ఫార్మెన్స్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, దానికోసం నైట్ షిఫ్ట్స్, నేను ఇదివరకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, నైట్ షిఫ్ట్ చేయటం, సర్కేడియన్ రిధమ్ ఆల్టర్ అయిపోవటం, దానివల్ల నిద్రలేమి, నిద్ర ప్రాపర్గా లేకపోవటం. మనిషికి ఒక హెల్దీ పర్సన్కి ఒక 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం ప్రతిరోజు. అది సరిగ్గా లేనప్పుడు బాడీ స్ట్రెస్కి గురవటం, లేకపోతే మనకి ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఈ కంపారిజన్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఏదో ఇది కొన్నారు లేకపోతే మనం ఇది కొనాలి లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళారు మనం ఇటు వెళ్ళాలి, ఈ కంపారిజన్ ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి తోడు అది ఒక రకమైతే ఈ డ్రగ్ అబ్యూస్ కూడా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. స్మోకింగ్, ఆల్కహాల్తో పాటు డ్రగ్స్, ఈ కొకెయిన్, కెనాబిస్, గంజాయి ఇటువంటి కన్జ్యూమ్ చేయటం కూడా బాగా ఈ మధ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. వీటి వల్ల కూడా మనకి యువతలో అధికంగా ఈ గుండెపోటులు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం.
1: కాబట్టి ఇలా విభిన్న కారణాల వల్ల సడన్ డెత్స్ అనేటటువంటివి వస్తున్నాయి. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ఆనువంశికంగా, కొన్ని ఈ స్ట్రెస్లు అవన్నీ వాటన్నిటి వల్ల వస్తున్నాయి. కానీ ఏది ఏమైనా రెగ్యులర్ డాక్టర్ చెకప్లో ఉండటము, టైం టు టైము మనం ఈ టెస్టులన్నీ చేయించుకుంటూ మోడర్న్ డే లైఫ్లో ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయం అర్థమవుతోంది డాక్టర్ గారు చెప్పిన మాటల ద్వారా. డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు చాలా ధన్యవాదాలండి. తిరిగి ఈ ధారావాహికలో వచ్చే కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల్లో గుండె జబ్బులు, ఆనువంశికంగా వచ్చేటటువంటి గుండె జబ్బులు, వాటి గురించినటువంటి విషయాలు డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమలు గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో హఠాన్ మరణాలు అనే అంశంపై డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ సూచనలు.
1: మినుము మరియు పెసర సాగులో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. మినుము ఇంకా పెసర పంటలో తొలిదశ నుండి కాయదశ వరకు ఆశించే పురుగులు మరియు తెగుళ్ల నివారణ గురించి తెలుసుకుందాము. రైతులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టించో తగిన దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం పంటను ఆశించే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. చిత్త పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడే నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తామర పురుగుల విషయానికొస్తే, ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15 నుండి 20% నష్టం కలుగజేస్తుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్

0: ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మరొక పురుగు మారుక మచ్చల పురుగు. ఈ పురుగు మొగ్గ పూత పిండ దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తూ ఉంటుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. వీటి నివారణకు పైరు పూత దశకు రాక ముందు నుండే జాగ్రత్తలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయటం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లపై ఇది అత్యంత ఉపయోగకరంగా పనిచేస్తుంది. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు కనిపించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఈ మందులలో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరల అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత మరియు కాయదశల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండయమైడ్ 0.2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదొమ్మ విషయానికొస్తే ఈ పురుగులు ఆకుల్లోని రసాల్ని పిలుస్తాయి. అంతేకాక ఎల్లో మెజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా ఇది వ్యాప్తి చేస్తుంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్లు మిటైల్ డెమోటాన్ను లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు గురించి తెలుసుకుంటే ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను ఇంకా పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోనూ చేరతాయి. వీటి నివారణకు గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి NPV 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి. చివరగా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటర్ లేదా థయోడికార్బ్ 1 గ్రాం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ముందుగా కోరినోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ తెగుళ్లు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు మాంకోజెబ్ లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనాజోల్ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఎల్బీజీ 648 రకం ఈ తెగుళ్లను తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు విషయానికొస్తే ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి ఎండిపోతూ ఉంటాయి. పంటకు అధిక నష్టం కలగజేస్తుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు. LBG 611, LBG 648, 685 రకాలకు ఈ తెగుళ్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే పైరు సంవత్సరాల తరబడి వేయకుండా మార్చి మార్చి రకాలను వేసుకుంటూ ఉంటే రైతులకు దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి తెగుళ్లు సోకకుండా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెగుళ్ళకొస్తే పక్షికన్ను తెగులు, సీతాఫలం తెగులు అని అంటారు. ఈ తెగులు సోకిన ఆకులపై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకొనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తుప్పు లేదా కుంకుమ తెగులు విషయానికొస్తే పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న చిన్న మచ్చలు కుంకుమ లేక తుప్పు రంగును పోలి ఉంటాయన్నమాట. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు మాంకోజెబ్, దానితో పాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 గ్రాము బేలిటాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రబీ కాలంలో మాగాణి భూముల్లో మినుము పైరుపై 35 నుండి 40 రోజుల దశలో ఆశించే కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, అలాగే 45 నుండి 50 రోజుల దశల్లో బూడిద తెగులు, ఇంకా 60 నుండి 65 రోజుల దశల్లో తుప్పు తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు: లీటర్ నీటికి 35 నుండి 35 రోజుల దశలో 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్, దాంతోపాటు 1 మిల్లీలీటర్ డైనోకాప్ కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు విషయానికొస్తే రాత్రి వేళల్లో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే మొదటి ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఈ మచ్చల నుండి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి అయ్యి ఆకుల మీద బూడిద పొరగ ఏర్పడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థం తయారు కాక దిగుబడులు తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిద లాంటి పొర పిందెలు, కాయలు ఇంకా కాండం మీదకు వ్యాప్తి చెందుతుంది. క్రమేపీ ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు పొలంలో మరియు గట్ల మీద తెగులు సోకిన కలుపు మొక్కలను ముందుగా పీకి నాశనం చేసుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ డెఫెనాకొనజోల్ లేదా 1 గ్రాము మైక్లోబ్యూటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజన్ లీటర్ నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పల్లాకు తెగులు. ఈ తెగులు విషయానికొస్తే ఇది జెమిని వైరస్ జాతి వలన కలిగే తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలి దశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయక ఎండిపోతుంది. ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకునే ఎల్బీజీ 752, PU31, T9, TU92 ఈ 4 రకాలను సాగు చేసుకోవాలి. విధిగా విత్తన శుద్ధి పాటించుకుంటూ ఉండాలి. పొలంలో పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 1 వారం నుండి 10 రోజులు వ్యవధిలో మందును మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇలా రైతులు పంటలో ఎటువంటి తెగులు వచ్చింది అనేది గమనించుకుని ముందుగానే సస్యరక్షణ చేసుకుంటూ మంచి మందుల్ని వాడుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. రాత్రి 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15

0: సినీ గీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 సినీ గీతాలు వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ వింటారు. రాత్రి 8:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ ఎంఎస్కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ వి జానకీనాథ్ రెడ్డి, శ్రీ వై వేణుగోపాల్. సినీ గీతాలు వింటారు. ఇక 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. రాత్రి 11:10 నుండి ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेसवे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा, 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, చిన్నోడు పెద్దోడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వెన్నెల కంటి గీతం. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

చక్రవర్తిపేట. అంతం ఈ చిత్రానికి చిత్ర జోజో ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఆర్డి బర్మన్.

0: Mutekeza hapa, mutekeza kweli, watu wako hapa.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. వేటూరి గీతం ఇది. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం జాకీ.

0: football update from the BBC.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మీరు ఇంతవరకు ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ విన్నారు, సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట రాజ్ కుమార్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మానస వీణ. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది. కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: జరుగుతున్నటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాలలోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లు

0: అయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బిఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బిఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
0: సార్, ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బిఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
0: యాక్చువల్లీ ఆర్బిఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బిఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బిఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బిఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్టు, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బిఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లవరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బిఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. 2వ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే

0: సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లఫ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లల్లో ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్బిఎన్సీ అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ హెచ్బిఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది 2వ దశ. 2వ దశ దాటుకున్న తర్వాత 3వ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బీఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ?
0: రైట్. ఆర్బీఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బీఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4Dస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 టు 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. 2వ విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ 2వ విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4Dస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుడిని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారు అనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: సమయం 8 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
2: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
3: On behalf of the entire community of Central University of Andhra Pradesh, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
2: Kendriya Vishwavidyalaya Upakulapati Swagatopanyasam Chestu.
4: The most revered and distinguished Chief Guest, Honorable President of India, Srimati Draupadi Murmuji, esteemed Guest of Honor, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazirji, Guest of Honor, Sri పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ and finance committee, registrar, staff, heads, deans of the department, invited dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen. I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
2: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu aya vibhagalalo pratibha ganaparchina vidyarthulaku bangaru patakalanu andajesaru. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
5: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ seated on the dais of the dais. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region in which the university was established in 2018 has immense historical significance as it forms the part of the Vijayanagara Empire ruled by the majestic emperor Sri Krishna Devaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Ananthapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishna Devaraya University, Jawaharlal Nehru Technological University, Sri Satya Sai Institute of Higher Learning, Government Medical College, and a century-old Government Arts College, apart from a host of engineering colleges situated within the close proximity. Establishment of Central University of Andhra Pradesh heralds a new era in the sphere of higher education of the state, with innovative academic programs on the anvil, which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
2: Anantaram, Rashtra Vidyasaka Mantri Nara Lokesh garu matladutu, neti vidyarthule repati bhavi Bharata nirmatalani, vidyarthulu ippudunna avakasalanu andipuchukoni తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
6: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. నెవర్ అలౌ యువర్ బ్యాక్గ్రౌండ్ టు డిఫైన్ యువర్ ఫ్యూచర్. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalist. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy, her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బికమింగ్ అ డెస్టినేషన్ ఫర్ ఇన్నోవేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ దిస్ ఇస్ అన్ ఎక్సైటింగ్ టైమ్ టు బీ అ యంగ్ ఇండియన్ న్యూ ఆపర్చునిటీస్ ఆర్ ఎమర్జింగ్ అక్రాస్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ అండ్ ఆంటర్ప్రెనర్షిప్ ద వరల్డ్ డస్ నాట్ నీడ్ మోర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇట్ నీడ్స్ మోర్ పీపుల్ హూ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ డోంట్ ఆస్పైర్ టు బికమ్ ఓన్లీ జాబ్ సీకర్స్ ఆస్పైర్ టు బికమ్ జాబ్ క్రియేటర్స్ బిల్డ్ ఎంటర్ప్రైజెస్ బిల్డ్ ఇన్నోవేషన్స్ బిల్డ్ సొల్యూషన్స్ బిల్డ్ హోప్ ఫర్ అదర్స్ అండ్ బిల్డ్ భారత్.
2: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్ళిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
7: ఐ ఎమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. ఐ ఎమ్ హ్యాపీ టు షేర్ దట్ ఇట్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ టూ ఆఫ్ మై డిస్టింగ్విష్డ్ ప్రెడిసెసర్స్. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ టోట్ ఎట్ ద గవర్నమెంట్ కాలేజ్ హియర్, వైల్ డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి హెల్డ్ ఫ్రమ్ దిస్ డిస్ట్రిక్ట్. బోత్ ఆర్ రిమెంబర్డ్ ఎజ్ గ్రేట్ సోన్స్ ఆఫ్ ఇండియా హుజ్ లైఫ్స్ కంటిన్యూ టు ఇన్స్పైర్ ఆస్. డియర్ స్టూడెంట్స్, ఎజ్ యూ సెలబ్రేట్ యువర్ అచీవ్మెంట్స్ టుడే, ఐ ఆర్జ్ యూ టు పాజ్ ఫర్ ఎ మూమెంట్ టు రిమెంబర్ ద పీపుల్ హూ మేడ్ యువర్ జర్నీ పాసిబుల్. యువర్ సక్సెస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ హార్డ్ వర్క్, బట్ ఇట్ హెజ్ ఆల్సో బీన్ సేఫ్డ్ బై ద సక్రిఫైసెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ద గైడెన్స్ ఆఫ్ యువర్ టీచర్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ సొసైటీ. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants, working for the people, or philanthropists, serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture. When India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
2: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
1: మీరు ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతిప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి ముక్కు పుడుక. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన సినారే గీతం ఇది. జేవి రాఘవులు సంగీతం అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట తోడు నీడ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఊరంతా సంక్రాంతి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించారు. దాసరి గీతం ఇది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు.

0: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే

0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: ఎన్డీఏ 3 మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే ఐతిహాసిక్ టర్మ్ మే బహుత్ సారే హైవే కే, రైల్వే కే, మెట్రో కే ఔర్ ఇన్ఫ్రా కే ప్రాజెక్ట్స్ బహుత్ సారే లియే గయే. సమరీ మే దేఖే తో 57 రైల్వే ప్రాజెక్ట్స్ 2,60,000 కరోడ్ కే, 36 హైవే ప్రాజెక్ట్స్ 3,70,000 కరోడ్ కే, 12 మెట్రో ప్రాజెక్ట్స్ 1.5 లక్ష కరోడ్ కే, 5 నే ఎయిర్పోర్ట్స్ ఔర్ మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ 37,000 కరోడ్స్, ఫిర్ వాడవన్ పోర్ట్ ఔర్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, షిప్పింగ్ కే రిఫార్మ్స్ మిలా కే 1.5 లక్ష కరోడ్ కరీ.
0: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా, అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ, టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: కల్ మనరేగా కా సమాపన్ హో గయా ఔర్ మనరేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఆజ్ సే లాగూ హో గయీ. అకేలే కేంద్ర సర్కార్ నే 95,600 కరోడ్ రూపే సే జ్యాదా కీ రాశి ఇస్ సాల్ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా కే లియే రఖీ హై. ఇత్నీ విశాల్ రాశి నా కేవల్ మజ్దూర్ భాయియో ఔర్ బహనో కో రోజగార్ దేగీ.

0: బల్కి వికసిత్ గావ్ కో బనానే మే సహాయక్ సిద్ధ హోగి.
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి T20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల T20 సిరీస్ జులై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ 8:45 కావస్తుంది. సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే ప్రియాంక అరోడా. ముఖ్య సమాచార్. సర్కార్ నే దిల్లీ ఔర్ ఉత్తర్ ప్రదేశ్ మే 14,000 కరోడ్ రూపే సే అధిక్ కీ దో బడీ రాజమార్గ్ సడక్ పరియోజనాఓ కో మంజూరీ దీ. వికసిత్ భారత్ జీ రామ్జీ అధినియమ్ దేశభర్ మే లాగూ. కేంద్ర సర్కార్ నే యోజనా కే అంతర్గత్ మజ్దూరీ కీ నయీ దరే అధిసూచిత్ కీ. సర్వోచ్చ న్యాయాలయ నే మోటర్ దుర్ఘటనా మువావజే కే దావో మే ఏక్ రూపతా లానే కే లియే పీడితో కీ ఆయ కా ఆకలన్ కర్నే సంబంధీ దిశా నిర్దేశ జారీ కియే. జాపాన్ కీ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచి 3 దిన్ కీ భారత్ యాత్రా పర్ నే దిల్లీ పహుంచి కల్ 16వే భారత్ జాపాన్ వార్షిక శిఖర్ సమ్మేళన్ మే షామిల్ హోంగీ. భారత్ ఔర్ ఇంగ్లండ్ కే బీచ్ 5 మ్యాచో కీ T20 క్రికెట్ శృంఖలా కా పహలా మ్యాచ్ ఆజ్ రాత్ చెస్టర్ లే స్ట్రీట్ మే ఖేలా జాయేగా. ఔర్ ఫీఫా ఫుట్బాల్ విశ్వకప్ మే రౌండ్ ఆఫ్ 32 మే ఆజ్ రాత్ ఇంగ్లండ్ కా ముఖాబలా DR కాంగో సే హోగా. अब समाचार विस्तार से. सरकार ने दिल्ली और उत्तर प्रदेश में 14,000 करोड़ रुपए से अधिक के 2 बड़ी राजमार्ग सड़क परियोजनाओं को मंजूरी दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने बताया कि इसमें दिल्ली में द्वारका एक्सप्रेसवे को वसंत कुंज से जोड़ने वाले राष्ट्रीय राजमार्ग 148AE के लिए 6 लेन की सड़क सुरंग का निर्माण शामिल है.
2: पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है, ये प्रपोजल है.
1: श्री वैष्णव ने बताया कि भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण ने एम्स और महिपालपुर के बीच एलिवेटेड कॉरिडोर का भी प्रस्ताव किया है. परियोजना से लगभग 7,54,000 प्रत्यक्ष रोजगार और 9,80,000 अप्रत्यक्ष रोजगार सृजित होगा. श्री वैष्णव ने बताया कि सरकार ने उत्तर प्रदेश में राष्ट्रीय राजमार्ग संख्या 34 के करीब

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అర్ధనారీశ్వరం నాటిక రచన సంజీవి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో కుటుంబరావు డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్ శ్రీ పి హృదయరాజ్, మహేష్ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్ శ్రీ అశోక్ ఆనంద్, పార్వతి శ్రీమతి బుర్రా విజయ్ దుర్గ, వసంత శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి శ్రీమతి పి పావని పాల్గొన్నారు. వినండి అర్ధనారీశ్వరం నాటిక.

0: కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన.
1: అమ్మో అమ్మో, కాలికి ఏదో తగిలింది. కోడల గారి కాలా? ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత, వసంత
2: వస్తున్నా తాతయ్య. ఏం తాతయ్య పిలిచారు?
1: అది

0: కాలికేదో తగిలింది. కోడలగారి కాల ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత, వసంత
1: వస్తున్నా తాతయ్య. ఏం తాతయ్య పిలిచారు?
0: అది

0: శుద్ధంగా వెళ్ళిపోయింది. పార్వతి అమ్మా, ఎంత పని చేసావమ్మా, నీ చావుకి కారణం నేనమ్మా. అమ్మా మహేష్, ఏమి నాన్న, ఏమిటి నాన్న అలా మాన్పడిపోయావేంట్రా మహేష్? మాట్లాడు బాబు. పార్వతి, నీ పార్వతి నీకు దూరం అయిపోయిందిరా.
1: పార్వతి లే, పార్వతి కళ్ళు తెరు, కళ్ళు తెరు పార్వతి. పార్వతి లే, లే లే పార్వతి లే.
0: ఇంకెక్కడి పార్వతిరా మహేష్, పార్వతి చనిపోయింది.
1: పార్వతి పార్వతి ఏదేదో అంటున్నారు, నువ్వు నువ్వు చచ్చిపోయావు అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? లే కళ్ళు తెరు పార్వతి, ఈ చావు అబద్ధమని చెప్పు పార్వతి. పార్వతి ఇది ఇది నిజం కాదు, కాకూడదు. లే పార్వతి లేచి చెప్పు పార్వతి. ఇటు చూడు, ఇదిగో ఇదిగో ఇదిగో మన వసంత, వసంత ఎలా ఏడుస్తుందో చూడు పార్వతి. లేదమ్మా వసంత, అమ్మ చచ్చిపోలేదు, నన్ను వదిలి తిండి వదిలి ఎలా చచ్చిపోతుందమ్మా. పార్వతి పార్వతి లే లే పార్వతి, ఇదిగో ఇదిగో కళ్ళుతారు పార్వతి, ఇదిగో ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది పార్వతి, వసంత్ ఇక్కడే ఉంది పార్వతి, పార్వతి పార్వతి పార్వతి పార్వతి.
2: నాన్న నాన్న ఇక్కడే కూర్చుండిపోయారా? 3 రోజులైంది నాన్న, ఒక్క చుక్క మంచినీళ్ళైనా తాగలేదు. అమ్మ ఫోటోనే చూస్తూ కూర్చుండిపోయారు. నాన్న లేవండి, నాన్న నాన్న లేవండి.
1: వసంత
2: నాన్న,
1: అమ్మ ఎందుకింత పనిచేసింది వసంత?
2: మన దురదృష్టం అనుకోవాలి నాన్న.
1: నిన్ను నిన్నేం చేసి వెళ్ళిపోయిందమ్మా?
2: ఒక్క మాట అడగనా నాన్న.
1: ఏంటమ్మా?
2: మీరు నన్ను ఏం చేయాలని ఇలా మాట మంతి లేకుండా కూర్చుండిపోయారు.
1: వసంత, ఎంత కాదనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. నేనేం తప్పు చేశాను? ఎంత బాధ పెట్టానని ఆ గుండె ఆగిపోవాలి. మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అమ్మా?
2: దేని గురించి నాన్న?
1: తన చావు గురించి, బాధ గురించి. కారణం ఏమిటి?
2: అమ్మ ఏమీ చెప్పలేదు, కానీ ఆ రాత్రంతా అర్ధనారీశ్వరం పుస్తకం రాస్తూనే ఉంది. నవల రాసుకుంటుంది కదా అని నేను ఊరుకున్నాను.
1: అర్ధనారీశ్వరం, అవును అర్ధనారీశ్వరం, మీ అమ్మ రాస్తున్న కొత్త నవల. ఏదమ్మా ఎక్కడుంచింది?
2: ఆ టేబుల్ సరుగులోనే ఉంది నాన్న.
1: కొద్దిసేపు నేను ఆ నవల చదివి వస్తానమ్మా, ప్లీజ్. నువ్వు నిద్రపో తల్లి, ప్లీజ్ అమ్మా.
2: త్వరగా పడుకోవాలి మరి, ఓ అరగంట మాత్రమే, సరేనా?
1: సరేనమ్మా. పార్వతి, అర్ధనారీశ్వరంలో నా పొరపాటు గురించి రాశావా? నీ గుండె అగ్నిపర్వతం అయిన వైనం వివరించావా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. రచయిత్రివి కదా, ఎప్పుడు నీ మనసు గాయపడినా మొరపెట్టుకునేది, సరిపెట్టుకునేది నీ అక్షరాలతోనే కదా. ఇదిగో అర్ధనారీశ్వరం, నా కన్నీరు కళ్ళకడ్డు పడుతోంది. అర్ధనారీశ్వరం
3: అర్ధనారీశ్వరం, నేను వ్రాయబోతున్న సరికొత్త నవలకు ఈ పేరు పెట్టగానే మా వారు చూసి నవ్వారు. అదేమిటో, ప్రతిసారి సాంఘిక నవలలు రాసే నువ్వు అర్ధనారీశ్వరం అంటూ పౌరాణికమైన పేరు పెట్టావు, పురాణ కథ అని అడిగారు. కాదండి మన కథ అన్నాను. అవునండి, ఈ అర్ధనారీశ్వరం మన కథే, పార్వతీ మహేష్ల కథ అన్నాను. బాగుంది బాగుంది పేర్లు కూడా.

0: కలిశాయి పార్వతి మహేశ్వరుడు.
1: అవును, పరమశివుడు మీలాగే పార్వతికి తన శరీరంలో అర్ధభాగాన్ని పంచెచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు.
0: మరి నేను కూడా అంతే కదా.
1: మీలో సగమై, మీ అడుగులో అడుగై, మీ హృదయ స్పందనలో శృతి నేనై నయమీరే ఎంత మమేకమైపోయా. ఏనాడైనా ఏ క్షణమైనా మనిద్దరం విడివిడిగా ఉన్నామా? మరి మన బంధం అర్ధనారీశ్వరమేగా.
2: అబద్ధం, అబద్ధం, అబద్ధం!
3: మహేష్, నానా. మహేష్, ఏమిట్రా, ఏమిటా అరుపులు?
4: నానా, నేను మిమ్మల్ని పడుకోమని చెప్పానా?
2: చూడు నాన్నా, నాన్నా, పార్వతి పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా? మా ఇద్దరి బంధం అర్ధనారీశ్వరం అంట.
4: అంతేగా నాన్నా?
2: అంతే ఎలా అవుతుందమ్మా? అంతే అయితే ఇప్పుడు ఎందుకు విడిపోతామమ్మా? నన్ను వదిలి ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోతుందమ్మా? తాను తాను లేని నేను ఎలా ఎలా బతకాలి? అరే, బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడం కూడా నాకు చేతకాదే. పెద్ద కొడుకుని చదివించలేదు, ఈ కూతురి ఆలనాపాలనా నేను చూడలేదు, ఈ ఇల్లు నేను కట్టించలేదు. తను తలదువ్వి పంపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడి నుండి వచ్చిన ప్రతిక్షణం తన కంటి కాపలాలోనే కాలం గడిపాను. అర్ధనారీశ్వరం అంట, అర్ధనారీశ్వరం. నన్ను నిన్ను ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళిపోతుంది? ఎలా బతకమంటుంది? న్యాయం చెప్పు నాన్నా.
3: మహేష్,
2: నాన్నా,
3: పార్వతి మనల్ని వదిలి పారిపోవడానికి, అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా తెలిసి కూడా నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుంటావు? మర్చిపో, మర్చిపో బాబు. తాను పోయిందని మనం పోలేము కదా. పద పడుకుందా, పద పదమ్మా. వసంత,
4: నానా
3: వస్తాడులే, పద.
2: సమాధానం చెప్పు పార్వతి, సమాధానం చెప్పు. నీ చావుకి కారణం నాకు తెలుసు అంటున్నాడు నాన్న. నేనా నీ చావుకి కారణం? నేనా నీ ఆత్మక్షోభకి కారణం? నీ మరణానికి కారణం ఈ నవల్లోనే రాశావా? ఏ పేజీలో రాశావు? ఏ పేజీలో రాశావు? చూస్తా.
0: అలసాని పెద్దనా, ఓ పద్యంలో ఏమన్నాడు? ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
2: ఏమన్నాడు ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
0: గణపతి బాలుడుగా ఉన్నప్పుడు ఎడమరమ్మ పాలు పూర్తిగా తాగేసి కుడిరమ్మ పాలు తాగడానికి ఎగబడ్డాడు. కాని అక్కడ ఆ బాలుడికి పాలు దొరకలేదు, నోటికి పాము తగిలిందట. అప్పుడు గణపతి తలెత్తి తల్లి వంక దీనంగా చూస్తూ, ఏమిటమ్మా నాకు, ఏమిటి అర్ధాకలి అన్నట. ఆ మాట వినేసరికి పార్వతి మనస్సు కుంగిపోయింది. మహేశ్వరుడికే తన శరీరంలోని అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చేసి తాను అర్ధనారీశ్వరుణ్ణి అనిపించుకున్నాడు. సంతాన విషయాన్ని తాను పట్టించుకోకుండా ఇలాంటి చెప్పుకోలేని ఇబ్బందుల్ని తాను సరిదిద్దగలడా ఇప్పుడు ఈ పార్వతికి? అదే, మీ పార్వతికి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. ఇది చంటి పిల్లోడి పాలకు సంబంధించిన విషయం కాదు, సంసారాన్ని చీల్చేసేంత పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
3: ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నావా బాబు? కనురెప్ప చాలా బాధల్ని కప్పుకుపోయేలా చేస్తుంది నాన్నా, నిద్రపో.
2: చూడు నాన్నా, నాన్నా, పార్వతి ఈ పుస్తకంలో ఏమి రాసిందో తెలుసా? సంతానం విషయంలో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సంసారాన్నే చీల్చేసే ఇబ్బందట.
3: ఎన్నాళ్ల క్రితం రాసిందో కానీ నిజాన్ని వ్రాసింది కదరా. మరి నీ సంసారంలో నీ కొడుకు మామూలు తుఫాను తెచ్చాడా? అది ఒక భయంకరమైన తుఫాను.
2: అయితే ఆ తుఫాను వాడు తెచ్చాడు, వాడే పోతాడు. మా ఇద్దరి మధ్య ఏమిటి ఇబ్బంది నాన్నా?
3: అంత తేలికగా కుట్టిపారేస్తున్నావు కాబట్టి నువ్వు మగాడివయ్యావు. అలా కుట్టిపారేయలేకపోయింది కాబట్టి తను పార్వతి అయ్యింది. ఏమిటలా చూస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే.
2: నాన్నా,
3: నిన్ను సమర్థించడంలోను పార్వతిని వ్యతిరేకించడంలోను నేను చేసింది అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో మహి.

0: అమ్మా, నాన్న, తాతయ్య, అన్నయ్య వచ్చాడు. ముంబై నుంచి అన్నయ్య వచ్చాడు.
1: హే ఏయ్, బ్యాగ్ జారిపోతుంది, చెయ్యి లాగేయకు.
2: ఎరా గణేష్, ఏ పండగ పాపం లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు?
3: ఇప్పుడేం సెలవులు రా,
4: కార్పొరేట్ ఉద్యోగం కదా, ఎప్పుడుంటుందో ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలీదు. ఏం జరిగిందిరా అక్కడ?
0: భలే వాడివి నాన్న, నీకు ప్రతిదానికి అనుమానమే.
2: సరే, వాణ్ణి స్నానం చేయమనండి. పోరా లోపలికి. వసంత,
1: నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను.
3: ఏమిటలా ఉన్నారు?
4: వాడి ముఖం చూస్తుంటే అంత జోషిగా ఉన్నట్టు లేదు. సంథింగ్ హ్యాపెండ్. చూడు, తర్వాత నువ్వు వివరం కనుక్కో.
2: మహేష్ మహేష్.
4: ఏంటన్నా?
2: పోలీస్ ఆఫీసర్ రా, మన ఇంటికి వచ్చి మన అడ్రస్ అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసరు.
4: అయితే మాత్రం అంత కంగారు పడతావేంటన్నా?
5: ఎవరండి లోపల? హలో, ఎవరు లోపల?
4: లోపలికి రండి. ఎవరు కావాలి మీకు?
5: మహేష్ అంటే మీరే అనుకుంటాను.
2: అవునండి, మా అబ్బాయే. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పులు చేశారగడు.
5: మీరేదో తప్పు చేసినట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నారు?
4: వయసు అలాంటిది, చెప్పండి ఎందుకు వచ్చారు? నాతో ఏంటి పని? నిలబడే ఉన్నారు, కూర్చోండి. పార్వతి, పార్వతి, కాఫీ తీసుకురా. చెప్పండి సార్.
5: గణేష్, ఆ కుర్రాడు మీ అబ్బాయి అనుకుంటాను?
2: వాడు మా మనవడండి. వాడు కూడా ఏ తప్పు చేయడు. అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు.
5: రండి, మీరు కాస్త బయటికి వెళ్తారా?
4: నాన్న, నువ్వుండు.
5: బైదివే, నా పేరు రాజేష్. డిపార్ట్మెంట్ మనిషినని చెప్పక్కర్లేదుగా.
4: యూనిఫామ్ చెప్తుందిలేండి.
3: కాఫీ తీసుకోండి.
5: ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. హలో పారు, సారీ పార్వతి గారు, మీరా? మీరేనా?
3: మీరు?
5: మీలో ఏ మార్పు లేదు కానీ నాలో చాలా మార్పు వచ్చింది. నేనండి రాజేష్ని, మీ క్లాస్మేట్ని.
3: రాజేష్, సారీ రాజేష్ గారు, ఎలా ఉన్నారు?
5: ఇదిగో ఇలా కాకీలా ఉన్నాను, ఐ మీన్ కాకీ డ్రెస్లో ఉన్నాను.
3: ఏమిటి ఇలా వచ్చారు?
2: ఊరకరారమ్మా పోలీసులు, ఏదో గండాన్ని తీసుకొస్తారు.
5: సార్, మహేష్ గారు, మీ నాన్నగారిని కాస్త బయటికి పంపించండి.
2: నేనా? బయటిక.
4: నాన్నా, బయటికి వెళ్ళు. బా, మరేం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు.
2: అలాగే అలాగే.
5: ఇప్పుడు చెప్పు పారు. సారీ పార్వతి గారు, ఈ మహేష్ గారు మీ వారా?
3: పార్వతికి మహేశ్వరుడేగా వారు మా శ్రీవారు.
5: కరెక్ట్ కరెక్ట్. సార్ మహేష్ గారు, మీ శ్రీమతి పార్వతి గారు, అబ్బా, కాలేజీ రోజుల్లో ఆవిడే కాలేజీ బ్యూటీ అంటే నమ్మండి.
4: అవునవును, చెప్పింది. మీరు తనని గాఢంగా ప్రేమించేవారని కూడా చెప్పింది.
5: అదే, అఫ్కోర్స్. నేను మీ ఇద్దరిని లైటర్ వెన్ చేయటానికి సంభాషణను అటు తీసుకువెళ్ళానులేండి.
4: అర్థమైంది, అసలు విషయం చెప్పండి.
5: మీరిప్పుడు ఆపదలో ఉన్నారు.
4: అర్థమైంది.
5: అర్థమైందా?
4: అవును, కానీ అర్థమే అయ్యింది, ఐ మీన్ సగమే అయ్యింది.
5: ఏమని?
4: మా గణేష్ విషయంలో మీరు వచ్చారు, అర్థమైంది, కానీ కారణం ఏంటో తెలియడం లేదు.
5: భలేవారండి, చూస్తుంటే నేనటు మీరు ఇటు అయితే బాగుండు అనిపించేలా ఉంది.
3: రాజేష్,
5: సారీ సారీ. మీ ఆయనలో పోలీసు బుద్ధులున్నాయని చెప్పడం నా ఉద్దేశం. మహేష్ గారు, పార్వతి వ్యక్తిత్వం, మనస్తత్వం నాకు తెలుసు కనుక మీరే కొంచెం గుండె దిటవు చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను కనుక సరిపోయింది. మరొకరు ఎవరైనా వస్తే చాలా ప్రమాదంలో మునిగిపోయేవారు.
4: ఏమిటా ప్రమాదం?
5: అందుకే కంగారు పడొద్దన్నాను నేను.
4: నేనేం కంగారు పడడం లేదు. చెప్పండి, ఏమిటా ప్రమాదం?
5: మీ అబ్బాయి గణేష్ ఒక ఘోరం చేశాడు.
4: ఏమిటి, ఏమిటా ఘోరం, చెప్పండి.
5: మీరు గాబరా పడిపోతున్నారు.
4: నోను.
5: పార్వతి గారు, మీ గణేష్ ముంబైలో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. మీ అబ్బాయి కారణంగా ఆ అమ్మాయి నెల తప్పింది.
3: ఓ మై గాడ్.
4: అయితే
3: మీరు ఆవేశపడకండి రాజేష్. ఒకవేళ వాడు అలాంటి తప్పేదన్నా చేస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం.
4: కీప్ క్వైట్ పార్వతి, చెప్పండి. అంతకు మించి ఏమైనా జరిగిందా?
5: జరిగింది.
4: ఏంటది?
5: ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడిగింది, మీ వాడు తిరస్కరించాడు. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ మీ వాడి పేరు మెన్షన్ చేసింది.
3: భగవంతుడా,
5: అందుకే ప్రమాదం అన్నాను. మహేష్ గారు, ఆ పిల్ల అలా చేయడం
4: మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. అంటే సహజీవనం చేసి ఆ పేరుతో సంసారం చేసేసి గర్భవతిని చేసి మోసం చేస్తాడా? ఈ సంస్కారాన్నైనా నేను వాడికి నేర్పింది. ఈ సంస్కృతినైనా వాడి నుంచి నేను ఆశించింది.
5: మహేష్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే?
4: వద్దు, మీరు నాకు ఆ సలహాలని టిప్స్గా ఇవ్వమాకండి. తీసుకెళ్ళండి వాణ్ణి, అరెస్ట్ చేయండి.
3: ఏమండి
2: బాబు? మహేష్,
5: మహేష్ గారు,
4: ఎవరు ఏం చెప్పినా వినిపించుకోను. లెట్ హిమ్ గో టు హెల్. అరెస్ట్ చేయండి వాణ్ణి.
0: నానా, నానా, అన్నయ్య పారిపోతున్నాడు.
4: పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి, షూట్ చేయండి, షూట్ చేసేయండి వాణ్ణి.
2: గుర్తుకొచ్చిందా? నీ చేతులతో నువ్వు వాణ్ణి పట్టించావు. నా మనవడి చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే, నేను నా కోడలు నా మనవరాలు విలవల్లాడిపోతుంటే బండరాయిలా కూర్చుండిపోయావు. గుర్తుందా? పార్వతి నిన్ను బ్రతిమిలాడింది, కాళ్ళ మీద పడింది, నిందించింది, రెచ్చిపోయి మాట్లాడింది. చివరకు ఆ రాత్రి పార్వతి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్ళిందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు కోపం వచ్చింది. పార్వతి రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. వారం రోజుల తర్వాత వచ్చింది. నేనే అడ్డగించాను.
3: వసంత, వసంత,
2: ఆగు. నిన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడు, మాట్లాడవే.
3: ఏమండి మాట్లాడమంటున్నారండి? ఆయన నన్ను మాట్లాడమంటున్నారు, మీరేం మాట్లాడరే?
2: ఏమిటి, ఏమిటి వాడు మాట్లాడేది? నా కొడుకుని అమాయకుడిని చేసి అంతకంటే మంచి జీవితం వాడితో ఉందని ఆ రాజేష్ గారితో లేచి వెళ్ళిపోయిన దానివి? అవును, అవును. అంటే వారం రోజులు పోలీసు కాపురం చేసి అది నచ్చక తిరిగి వచ్చిన దానివి నువ్వు నా కొడుకుని మాట్లాడమంటున్నావేంటి?
3: మిస్టర్ కుటుంబరావు, విల్ యు షట్ యువర్ మౌత్? ఇదిగో మిమ్మల్ని, మహేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. వారం రోజులు ఇంట్లో నేను లేకపోవడాన్ని మీ నాన్న ఏడాది పాటు సీత రావణుడి లంకలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని లోకులు కాకులై కూసిన విధంగా కూస్తున్నాడు, నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. దీనికి మీ నుండి సమాధానం ఏమి ఉండదా? మీ నోరు మూగపోయిందా? మీ మెదడు నా మీద వేసిన అపవాదుని నమ్మేసిందా? చెప్పండి.
2: అపవాదు? ఏంటి అపవాదు? నువ్వు ఆ రాజేష్ గారితో ముంబై వీధుల్లో తిరగడం నిజం కాదా? ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు. పైగా నా కొడుకు చచ్చిపోయినట్టు బొట్టు చెరుపుకొని గాజులు పగలు కొట్టుకొని ఈ విధవేషం ఏమిటి? ఎందుకో చెప్పు.
3: మీరు మాట్లాడరేమండి, నేను మీ పార్వతిని అర్ధనారిని చెప్పండి.
4: నేను చెప్పడం కాదు, ఆయన ఏదో అడుగుతున్నారుగా, ముందు సమాధానం చెప్పు.
3: చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పను. మీరు మీరు అవమానించింది నన్ను కాదు, నా శీలాన్ని, నా పాతివ్రత్యాన్ని.
0: అమ్మా, నువ్వు లోపలికి రామ్మా.
4: పార్వతి, పార్వతి, ఏమిటా కాగితం?
3: ఏమి లేదు.
4: ఏంటా కాగితం ఇటువ?
3: నేను ఇవ్వను.
4: ఇస్తావా లేదా?
3: నేను ఇవ్వను.
4: ప్రేమలేఖ కదూ?
3: అవును,
4: ప్రేమలేఖ. వాడు ఆ రాజేష్ నీకు రాసిన ప్రేమలేఖ అంతేనా? ఈ ప్రేమలేఖ చూశాక నువ్వు పరిగెత్తికెళ్ళింది?
3: ఇది చదివారా? ఈ లేఖ మీరు చదివారా?
4: చదవడమా? దుర్మార్గురాలివి నువ్వు, నీచురాలివి.

0: ఆ రాత్రి నేను అగ్గి రాజేసి ఆజ్యం పోస్తే నువ్వు పార్వతిని సమిధను చేశావు. ఆ ఉత్తరం గురించి అంత సంఘర్షణ పడ్డావు. ఏనాడు పల్లెత్తు మాటానని నువ్వు? ఆ రాత్రి నా కోడల్ని తిట్టావు, దారుణంగా కొట్టావు. అసలు ఆ ఉత్తరం నువ్వు చదివావా?
1: లేదు నాన్న, చదవలేదు. మా ఇద్దరి పెనుగులాటలో ఆ ఉత్తరం ఎటుగిరిపోయిందో కూడా తెలియదు.
2: నానా, నానా, పోలీస్ అంకులు వస్తున్నారు.
3: నమస్కారం. నమస్కారం సార్ మహేష్ గారు.
1: నమస్కారం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకోలేదు.
1: అసలు నేను ఫోన్ ఎక్కడ పడేశానో కూడా నాకు తెలియడం లేదండి.
3: చివరికి మీ అమ్మాయి వసంత రిసీవ్ చేసుకుందిలేండి. విషయమంతా చెప్పింది. మీ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
1: వాడి గురించి నాతో చెప్పొద్దండి.
3: చెప్పకపోతే ఎలాగండి? మీకు చెప్పడానికి మీ శ్రీమతి లేదుగా. ఆ రాత్రి మీరు బలవంతంగానైనా ఆ ఉత్తరం, అదే ఐ మీన్ ఆ ప్రేమలేఖ చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు, పార్వతి గుండె ఆగిపోయేది కాదు. వెతకండి, ఆ ఉత్తరం ఎక్కడుందో వెతకండి.
2: ఇదిగో సార్, ఈ టేబుల్ మూలలోనే ఉంది.
3: ఆ ప్రేమలేఖ మడతలు విప్పి మీ నాన్నకి వినిపించమ్మా. పార్వతి అందులోని విషయమంతా నాకు చెప్పింది, మీ నాన్నకి తెలియాలి. చదువమ్మా, చదువు.
2: మీరు మహేశ్వరులు, నేను పార్వతిని. అర్ధ శరీర భాగస్వామ్యంలో పిల్లల అవకతవకల్ని సరిదిద్దవలసిన దాన్ని. అందుకే రాజేష్ చెప్పిన విధంగా అతనితో ముంబై వెళ్ళిపోతున్నాను. అతను చెప్పిన విధంగా ముంబైలో నా బొట్టు గాజులు తీసేసి జడ్జి గారితో నేను విధవరాలినని చెప్పబోతున్నాను. నా బిడ్డ నన్ను పోషించాలి గనక దయ ఉంచండి. నాకెవ్వరూ లేరు. ఆ పిల్లను నా కోడలిగా అనుగ్రహించండి అని వేడుకొని పిల్లలను రక్షించుకొని రెక్కలు కట్టుకు వాలిపోతాను. హే మహేశ్వర, నా ప్రాణనాథ, పార్వతి చేసిన తప్పుల్ని ఎన్నో క్షమించారు. నా ఈ తప్పుని కూడా క్షమిస్తారు కదూ? క్షమిస్తారనే నమ్మకంతో మీ అర్ధనారీశ్వరి పార్వతి. అమ్మా
1: పార్వతి, పార్వతి, పార్వతి!
3: మీ మొండితనం, ఆమె పంతం. మీరు తప్పకుండా ఉత్తరం చదివి ఉంటారన్న నమ్మకంతో వచ్చింది, కానీ ఒక అపార్థం ఇంత అనర్థానికి దారితీసింది.
4: మహేష్, అదిగోడు చూడు, నీ కొడుకు, నీ కోడలు.
5: నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాన్న.
3: మహేష్ గారు, ఈ సందర్భంలో మీకోసం ఒక వ్యక్తి వచ్చారు. రండి రండి జాహ్నవి గారు. మహేష్ గారు, ఈవిడ, ఈవిడ పేరు జాహ్నవి.
4: జాహ్నవి అంటే గంగ?
3: అవును, గంగే, నిజంగా గంగే. ఈవిడ మీ పార్వతి గారి నవలలన్నీ చదివారు, వాటి మీద పిహెచ్డి చేస్తున్నారు. పార్వతి గారంటే అపరిమితమైన అభిమానం.
6: నమస్కారం మహేష్ గారు.
1: నమస్కారం.
2: అబ్బా, అచ్చు అమ్మగొంతులాగే ఉంది
5: కదా. అచ్చు అమ్మలాగే ఉంది.
3: అవును, మీ నాన్నగారు ఒప్పుకుంటే అమ్మే అవుతుంది. మహేష్ గారు, చరమాంకంలో ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఎలా కొనసాగిస్తారు? ఈవిడ తను ఒంటరిగానే ఉంటుంది. ఈవిడ్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి.
6: అవును, అమ్మను కావాలనే వచ్చాను. మీ నాన్నగారికి భార్యను కావాలనే వచ్చాను. నచ్చితే ఆయనతో సహజీవనం చేయాలని లేదా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని వచ్చాను.
3: శుభం మహేష్ గారు. ఈవిడ ఈ ఇంట్లో ఉంటే పార్వతి గారు ఉన్నట్టే ఉంటుంది, కాదనకండి.
1: రాజేష్ గారు, సహజీవనం, సంస్కృతి ఏమిటో నాకు తెలీదు. ఆ సహజీవనం అవసరం ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, క్రౌంచ పక్షి కథ. బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టాడు. మరో పక్షి అతన్ని నిందిస్తూ, ప్రపంచంలో క్రౌంచ పక్షి జాతి తన జంటను కోల్పోతే తాను కూడా చనిపోతుంది, కానీ మరో పక్షితో జతకట్టదు అని చెప్పి ఆ పక్షి కూడా చనిపోతుంది. అప్పుడే బోయవాడి మదిలో ఏకపత్నీవర్తుడైన రాముడి పాత్ర మెదిలింది. వెంటనే మానిషాదం ఆలపించాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. అవును, నేను క్రౌంచ పక్షిని. నా జంట పోయిన తర్వాత ఇంక బతికి ఉండటం నేరో. ఇది నాకు నచ్చని జీవితం. సెలవు.
5: నానా, నానా,
2: నానా.

మీరింతవరకు అర్ధనారీశ్వరం నాటిక విన్నారు. రచన సంజీవి. ఇందులో కుటుంబరావు, డాక్టర్ ఎంసి దాస్, రాజేష్, శ్రీ పి హృదయరాజ్, మహేష్, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్, శ్రీ కె అశోకానంద్, పార్వతి, శ్రీమతి బుర్రా విజయదుర్గ, వసంత, శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి, శ్రీమతి పి పావని పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రన్నడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిండు హృదయాలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి,

0: చేతికి వచ్చే పారిజాతమే నీవై.
1: కార్యక్రమంలో చివరిగా దాగుడు మూతలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీలా గానం, గీత రచన ఆత్రేయ,

0: మీరింతవరకు ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తాప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chesterfield Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకటరంగనాథ్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీతా పారాయణం భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం. శ్రీ తెనాలి రామకృష్ణ కవి, రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 3వ అంశం వన మహోత్సవం, స్వాతంత్ర సమరోత్సాహం, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 12:40 జానపద కళారూపాలు శీర్షికన కాశీ మజిలీ కథలోని బంగారు నంది కథ, మిరియాల రంగమ్మ బృందం వారిచే తంబూర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలితగీతం విశేషాలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. 2వ అంశం ఆయిల్ పామ్ తోటల్లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం. 7:45 వికసిత భారత్, ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇక 10:00 జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. కత్తి చేసిన గాయం కంటే నాలుక చేసిన గాయమే మిక్కిలి చెడ్డది. మొదటిది శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది, రెండోది స్ఫూర్తిని ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:12. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.